ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 5వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 జూలై నెల 24వ తేదీ శుక్రవారం. 101.7 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి స్టూడియోలో సమయం 5:58:50. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

0: ప్రియతమ భారతదేశం దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 6:05 ఇక ఆంగ్లంలో వార్తలు.
1: Akashwani, the news read by Tanvi Khurana.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక నక్షత్రమాలిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఎప్పుడు వినండి, వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి కె సౌదామిని.
1: హైందవ సంస్కృతిలో ఏ పురాణాలు పరిశీలించినా, చరిత్రలను చదివినా దానగుణం యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. శుభకార్యాలు జరుపుకున్నప్పుడు, సంతోషకరమైన వార్త విన్నప్పుడు బీదలకు దానం చేయడం ప్రధానంగా ప్రథమంగా పెట్టుకొని ప్రారంభిస్తారు. చేతులకు తొడవు దానము, ఊతల నాథులకు తొడవు బొంకమి, ధరలో నీతియ తొడవెవ్వారికి, నాతికి మానంబు తొడవు నయముగా సుమతి. చేతులకు అలంకారములు కంకణాలు కాదు, దానం చేయటే అలంకారం అన్నాడు సుమతి శతకకారుడు. దేహీతి వచనం కష్టం, నాస్తీతి వచనం తతః, దేహినాస్తి వచోద్వంద్వం, మాభూర్ జన్మని జన్మని అన్నాడు ఒక కవి. దేహీ అని ఇతరులను యాచించడం కష్టమనుకున్నా, తన వద్ద ధనమున్నా ఇవ్వడానికి ఇష్టం లేక లేదని చెప్పడం మరింత కష్టం. దేహీ నాస్తి అని మాటలు నా జీవితంలో రాకూడదని కవి అభిప్రాయం. మానవులలో రెండు రకాల మనుషులున్నారట, ఇవ్వాలని లేనివారు, ఇవ్వడానికి లేనివారు అని ఒక సినీ కవి అన్నారు. అది సత్యం. ధనమున్నా అడిగిన వారికి ఇవ్వాలంటే మనస్సు ఒప్పదు. కొందరికి ఆ ధనాన్ని సంరక్షించుకోలేక అశాంతితో అలమటిస్తుంటారు. రెండవ వారికి దానం చేయాలని మనసున్నా తమ జీవితమే దుర్భరంగా ఉంటే దానమేమి చేస్తారు? దానము భోగము నాశము, పూనికతో మూడుగతులు భువి ధనమునకున్,

0: దానము భోగము నెరుగని దీనిని ధనమునకు గతి తృతీయమే పొసగున్నని భర్తృహరి సుభాషితం. ధనానికి మూడు దశలుట. ఒకటి సత్పాత్రదానం, రెండు తాను అనుభవించడం, మూడవది దొంగలు హరించడం. సత్పాత్రదానం చేయకున్నా ధనం దొంగలపాలే. ఇచ్చేవాడుంటే చచ్చేవాడు కూడా లేచొస్తాడని నానుడి. అన్నదానం చేస్తున్నామని, అనాథ శరణాలయం కడుతున్నామని, దేవాలయం కడుతున్నామని విరాళాల కోసం కొంతమంది అదే వృత్తిగా పెట్టుకొని మరల మరలా వస్తుంటారు. అలాంటి వాళ్లకు దానం చేస్తే మనం సోమరిపోతులను ప్రోత్సహించినట్లే అవుతుంది. నిజం తెలుసుకొని వారు దానమిచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తున్నారా లేదా అని ఆలోచించి దానం చేయాలి. ధనం కూడబెట్టి దానము చేయక తాను దినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. తేనెటీగ తేనెను పోగుచేసి దానిపోయే వాళ్ళకి ఇచ్చిన విధంగా మనిషి డబ్బు పోగుచేసి దానం చేయక తాను తినక దొంగల పాలు చేసినా ఏమి ఫలము అని వేమన తెలిపాను. దానం ఇవ్వడంలో రాజస తామస సాత్విక దానాలని మూడు విధానాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపాను. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృత. ప్రతిఫలం నాశించక తగిన పరిస్థితులలో తగిన వ్యక్తికి దానం ఇవ్వడం సాత్వికం. శిబిచక్రవర్తి, బలి, కర్ణుడు, రంతిదేవుడు ఇలాంటి వారు దానాలు చేశారు. ప్రత్యుపకారం కోసం కీర్తి కోసం కానీ చేసేది రాజస దానం. అపాత్రులకు అశ్రద్ధతో చేసే దానం తామస దానం. దానం చేయాలనుకున్న వారు తమ పేరు వెలుపలికి రాకుండా తమ పెద్దల పేర్లతో చేసిన మంచిది. తరువుల తిరసభార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసగు మేఘుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. చెట్లు, మేఘుడు, గోవులు ఎలా ప్రతిఫలాపేక్ష లేక పాలను, పంటను, వర్షాన్ని ఇస్తున్నాయో అలాగే ఫలాపేక్ష లేక సత్పాత్రదానం చేసి దాన గుణాన్ని పెంపొందించుకుందాం. ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు వినందుక మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి కె సౌదామిని, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఏంటండి సేద్యం శుద్ధులు ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ కంది సాగులు యాజమాన్య పద్ధతులు. ఎల్లనూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఖరీఫ్లో కంది సాగులో మెలకువల గురించి తెలుసుకుందాము. ఖరీఫ్లో కంది సాగు మనము దీర్ఘకాలికంగా కానీ స్వల్పకాలికంగా రకాలు కానీ ఎంచుకునే విధంగా రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రకాలు మనకి 180 రోజుల వరకు ఉంటాయి. స్వల్పకాలిక రకాలైతే 150 నుంచి 160 రోజుల మధ్యలో పంటకాలం ఉంటుంది. ఈ యొక్క దీర్ఘకాలిక రకాలైతే నల్లరేగడి నేలల్లో బాగుంటుంది. దీర్ఘకాలిక రకాలు విత్తుకునేటప్పుడు రైతు సోదరులు సాలుకు సాలుకు మధ్యలో 120 సెంటీమీటర్ల వరకు దూరం పాటించాలి. అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు చూసుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలైతే 90 సెంటీమీటర్ల దూరం సాలుకు సాలుకు మధ్యలో పాటించాలి. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. యాజమాన్యానికి వస్తే 40 నుంచి 45 రోజుల వయసులో మొక్క కొనలు తుంచినట్లయితే ఖరీఫ్ పంట శాకీయ భాగాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా ఎక్కువ దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతము మనం రకాలకు ఎంపిక చూసుకుంటే LRG 41, LRG 105, LRG 133-33 అనే ఈ రకాలు మనకు మంచి దిగుబడినిచ్చే రకాలుగా ఉన్నాయి. LRG 41 కంటే LRG 105, LRG 133-33 రకాలు అధిక దిగుబడినిచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు మంచి రకాన్ని ఎంచుకొని అధిక దిగుబడి పొందవచ్చు. ఈ యొక్క రకాలు తెగులను తట్టుకునే విధంగా, అదేవిధంగా స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తట్టుకొని

అధిక దిగుబడినే ఇస్తాయి. కావున రైతు సోదరులు ఈ రకాల ఎంపిక, అదేవిధంగా సాళ్ళ మధ్యల దూరము, విత్తన మోతాదు సరైన మోతాదు పాటిస్తే ఎక్కువ దిగుబడి రావచ్చు. ఖరీఫ్ కంది పంటలో ముఖ్యంగా వచ్చే తెగుళ్లను చూస్తే ఎండు తెగులు ఒకటి ఉంటుంది. దీనికి మనము విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడితో కేజీకి 5 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో లేదా థైరామ్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే ఈ యొక్క ఎండు తెగులును నివారించుకోవచ్చు. అదేవిధంగా పురుగులు చూసినట్లయితే పాడ్ బోరర్, కాయతొలుచు పురుగు అంటాము, శనగపచ్చ పురుగు, అదేవిధంగా మరుకా పురుగు, ఈ రెండు కందిలో ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటాయి. వీటిని నివారణకు 1500 ppm 1500 ppm వేప నూనె స్ప్రే చేసుకోవడం, లీటర్కు 5 ml చొప్పున. అదేవిధంగా ఇమామాక్ట్ బెంజయేట్ అనే మందును 0.5 grams లీటర్కు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చును. లేదా క్లోరాంత్రానిలిప్రోల్ అనే మందు 0.3 ml లీటర్కు నీటికి చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలను. మబ్బులు వచ్చి పూత రాలిపోవడము ఇలా ఉన్నప్పుడు గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుకొని పూత నిలబెట్టుకోవడము కూడా రైతు సోదరులు చేసుకునే వీలుంది. ఖరీఫ్ కంది సాగులో ఇంకా ఎర్ర నేలల్లో కంది వేరుశనగ 1:5 లేదా 1:7 నిష్పత్తిలో వేసుకోవచ్చును. నల్లరేడి నేలలు అయితే కంది లేదా పెసర సోయా చిక్కుడు 1:4 లేదా 1:7 నిష్పత్తిలో అంతర పంటగా కూడా విత్తుకోవచ్చును. ముఖ్యంగా మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత ఈ యొక్క రైజోబియం కల్చర్ను కూడా మనము విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకుంటే వేర్లలో నత్రజని స్థిరీకరణ బాగా జరుగుతుంది. ఎరువుల యాజమాన్యానికి వచ్చినప్పుడు ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 to 3 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా రసాయన ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అందించాలి. అంటే సుమారుగా 20 కిలోల యూరియా, 50 కిలోల డిఏపి లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తే సమయంలో వేయాలి. గంధకం లోపం ఉన్న నేలల్లో అయితే ఎకరానికి 10 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే దిగుబడి పెరుగుతుంది. కలుపు సమస్య చూస్తే మొదటి 60 రోజుల వరకు కందిలో కలుపు లేకుండా చూసుకోవడము చాలా ముఖ్యము. విత్తిన 24 to 48 గంటల లోపు పెండిమితాలిన్ 30% కలుపు మందును ఎకరానికి 1.3 to 1.5 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20 to 25 రోజులకు గడ్డిజాతి కలుపు నివారణకు క్విజలోపాపిథైల్ ఎకరానికి 400 ml పిచికారీ చేసుకోవచ్చు. అలాగే 25 to 45 రోజుల్లో గుంటుకా లేదా గొర్రుతో అంతరకృషి చేయడం వల్ల కలుపు పోవడమే కాకుండా భూమిలో తేమ నిలుస్తుంది. కంది పంటలో ఈ కొనలు సుమారు 2 to 3 అంగుళాలు తుంచి వేస్తే మొక్క నిలువుగా పెరగడం ఆగి పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కొమ్మలు ఎక్కువైతే పూత కాత పెరిగి దిగుబడి 15 to 20% పెరగడానికి అవకాశం ఉన్నది. కందిలో కొత్తగా విడుదలైన రకాల గురించి చూస్తే ఫిజేరియం ఎండు తెగులు మరియు స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులను తట్టుకునే ఈ యొక్క రకాలను ఇక్రిసాట్ మరియు ARS తాడూరు సంయుక్తంగా కలిసి తయారు చేసిన కొత్త రకం TDRG 59. ఇది 170 రోజుల పంటకాలము. అదేవిధంగా మన ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన TRG 59 అనే రకం కూడా మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని రకాలు WRGE 96, అదేవిధంగా WRGE 97 అనే ఈ రకాలు కూడా తెలంగాణ ప్రాంతంలో మంచి రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విడుదల చేసిన LRG 105 కృష్ణ అనే రకం కూడా వడలిపోయే తెగులను మరియు SMD తెగులను తట్టుకునే ఈ రకం కూడా రైతులకు అందుబాటులో ఉన్నది. LRG 133

0: రైతు సోదరులందరికీ నమస్కారం. ఖరీఫ్ ఖాతా పెరిగి దిగుబడి 15 నుండి కలిసి తయారు చేసిన కొత్త రకం టీడీఆర్జీ 59, ఇది 170 రోజుల పంటకాలము. అదేవిధంగా మన ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన టీఆర్జీ 59 అనే రకం కూడా మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని రకాలు డబ్ల్యూఆర్జీఈ 96, అదేవిధంగా డబ్ల్యూఆర్జీఈ 97 అనే ఈ రకాలు కూడా తెలంగాణ ప్రాంతంలో మంచి రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విడుదల చేసిన ఎల్ఆర్జీ 105 కృష్ణ అనే రకం కూడా వడలిపోయే తెగులను మరియు ఎస్ఎండి తెగులను తట్టుకునే ఈ రకం కూడా రైతులకు అందుబాటులో ఉన్నది. ఎల్ఆర్జీ 133-33 ఇది సౌభాగ్య అనే రకం. ఇది 165 రోజుల నుంచి 170 రోజుల పంటకాలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు ఎంచుకున్నప్పుడు శాఖీయ భాగాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా దూరంగా నాటుకోవాలి. సాలుకు సాలుకు మధ్యలో 120 సెంటీమీటర్ల ఎడం పాటించి అయితే ఎక్కువ శాఖీయ ఉత్పత్తి వచ్చి ఎక్కువ కొమ్మలు వచ్చి పూత కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. దానివల్ల దిగుబడి పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా ఈ తెగుళ్ళ ఉధృతిని తట్టుకొని అధిక లాభాలను ఇచ్చే రకంగా ఈ యొక్క ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 133-33 ఈ యొక్క రకాలన్నీ కూడా వాతావరణ మార్పులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకాలుగా గుర్తింపు పొంది ఉన్నాయి. కంది పంటలో మనము ముఖ్యంగా విత్తన శుద్ధి గురించి తెలుసుకుంటే మొదటగా కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. దీని తర్వాత ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను బెల్లం నీటితో కలిపి విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. దీనివల్ల వేర్లలో నత్రజని స్థిరీకరణ బాగా జరుగుతుంది. కందిని ఒంటరి పంటగా కాకుండా ఇతర పంటలతో కలిపి అంతర పంటగా వేస్తే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. నల్లరేగడి నేలల్లో అయితే కంది, పెసర, మినుము, సోయా చిక్కుడు ఈ విధంగా మిశ్రమ పంటగా 1:4 లేదా 1:7 నిష్పత్తిలో విత్తుకోవచ్చు. అదే ఎర్ర నేలల్లో అయితే కందితో వేరుశనగ, జొన్న, సజ్జ ఇటువంటి పంటలను అంతర పంటలుగా వేస్తూ 1:5 లేదా 1:7 నిష్పత్తిలో వేసుకోవచ్చును.
1: మీరు ఇంతవరకు సేద్యం శుద్ధుల కార్యక్రమంలో ఎల్లనూరు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారు అందించిన ఖరీఫ్ కంది సాగులు యాజమాన్య పద్ధతులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మగా చేసి ఈ రెండు గాని చేయగలిగితే చాలా వరకు ఫలితాలు చెప్పరిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలో ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: భారత్, యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం.

0: దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1,037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ఆర్ లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు, అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు, నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర జీఎస్టీఏటీ ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయ సేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది, ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలితా గీతం, 7:05

తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి 7:15. భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాతియా కలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మహిళలలో జుట్టు రాలుట ఈ అంశం గురించి డాక్టర్ రోహిణి ఇండ్ల గారితో పరిచయం వింటారు.

తొమ్మిది గంటలకు శభాష్ ఆంధ్ర శీర్షికన గండికోట రూపకం వింటారు. రెండవ భాగం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10 గంటలకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ కార్యదర్శి పి వైదేహి గారు, పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. 2:30 సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆర్ఎస్ కృష్ణవేణి గారి హెచ్చరిక కథానిక వింటారు. అనంతరం వి నాగశ్వేత గారు పాడిన లలితగీతాలు వింటారు. 6:00 లలితగీతం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలితగీతం ప్రసారమవుతుంది. 7:15 పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ బి చంద్రశేఖర బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం శ్రీ వనముల దేవుడు బృందం వారు గానం చేసిన కోలాటం పాటలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ సమీక్ష. 8:45 మీ సేవ నాటిక వింటారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంవి నాగప్ప గారు గానం చేసిన క్లార్నెట్ వాద్యం వింటారు. 10:00 పార్లమెంటులో ప్రశ్నోత్తరాల కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి పాటలే నీ భక్తి లలితగీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న

0: బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షులు నికు సర్దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్ రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్ ఈయు ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరుదేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధో కి ఆధారశిలా హై ఔర్ ముజే ఖుషీ హై కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే తీన్ మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హై. హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्र में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగో కో నిర్దేశ్ దియే థే. విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
0: प्रमुख सामाजिक कार्यकर्ता सोनम वांगचुक तना 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గుర్గ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ

0: ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ధి ఆధారంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర, సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: చదువేగా అన్నిటికీ మూలం. ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ప్రతి చిన్నారికి విద్య, ప్రతి కుటుంబానికి వెలుగు. విద్య, ఈ ఒక్క పదంలోనే వ్యక్తి వికాసం, కుటుంబ ప్రగతి, సమాజ శ్రేయస్సు, దేశాభివృద్ధి అన్నీ ఉన్నాయి. విద్య మనిషికి కేవలం అక్షర జ్ఞానం మాత్రమే ఇవ్వదు, ఆలోచించే శక్తిని, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగే మార్గాన్ని చూపిస్తుంది. అయితే ఒకప్పుడు భారతదేశంలో లక్షలాది మంది పిల్లలకు ఈ విద్య అందుబాటులో ఉండేది కాదు. పేదరికం, సామాజిక అసమానతలు, మౌలిక సదుపాయాల కొరత, అవగాహన లోపం వంటి కారణాల వల్ల ఎంతోమంది పిల్లలు పాఠశాలకు దూరమయ్యేవారు. అలాంటి పరిస్థితులను మార్చి ప్రతి చిన్నారి పాఠశాల గడప దాటాలనే సంకల్పంతో ప్రారంభమైన జాతీయ ఉద్యమమే సర్వశిక్ష అభియాన్. ఈ కార్యక్రమ ఆవిర్భావం, లక్ష్యాలు, విజయాలు, సవాళ్లు, నేటి విద్యా వ్యవస్థపై దాని ప్రభావం గురించి తెలుసుకుందాం. విద్య ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చదువుకున్న వ్యక్తి తన హక్కులను తెలుసుకుంటాడు, తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ వంటి అనేక అంశాల్లో అవగాహన పెంచుకుంటాడు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతలు విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశంలో ప్రాథమిక విద్య అందరికీ చేరలేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు తక్కువగా ఉండేవి. ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండేది. బాలికలను చదివించడం అవసరం లేదనే భావన కొన్ని ప్రాంతాల్లో కనిపించేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలు చిన్న వయసులోనే పనులకు వెళ్లేవారు. ఈ పరిస్థితులను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2001 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ను ప్రారంభించింది. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది దేశవ్యాప్తంగా విద్యను ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన కార్యక్రమం. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలు ఏమిటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యని అందించడం, పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించి పాఠశాలలకు పంపడం, పాఠశాల మానివేసే వారి సంఖ్యను తగ్గించడం, నాణ్యమైన బోధన అందించడం, బాలికలు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం, పాఠశాల మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యాలన్నీ విద్యలో సమానత్వాన్ని సాధించడానికే రూపొందించబడ్డాయి. ఇక సర్వశిక్ష అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది కొత్త పాఠశాలలు నిర్మించబడ్డాయి. చాలా గ్రామాల్లో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. పాత భవనాలను మరమ్మత్తు చేశారు, కొత్త తరగతి గదులు నిర్మించారు, పిల్లలకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించారు. బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించడం వల్ల బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాఠశాల భవనం ఉంటే సరిపోదు కదా, అందులో నాణ్యమైన బోధన అందించే ఉపాధ్యాయులు కూడా ఉండాలి. సర్వశిక్ష అభియాన్ ద్వారా వేలాది మంది ఉపాధ్యాయులను నియమించారు. వారికి
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

సమాచార వేదిక, అనంతరం నాట్యకాలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మహిళల్లో జుట్టు రాలుట ఈ అంశం గురించి డాక్టర్ రోహిణి ఇండ్ల గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం హరి. కార్యక్రమంలో ముందుగా విందాం సమాచార వేదిక. ప్రతి రైతు పంటల బీమా పథకానికి ఈ నెల 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైందని, పంట నష్టం గురించి గట్టెక్కేందుకు ఈ పథకం దోహదపడుతుందని ఆయన అన్నారు. వేరుశనగకు 640 రూపాయలు, బత్తాయి, టమోటో, దానిమ్మ, పత్తి, అరటికి బీమా చెల్లించాలని తెలిపారు. కంది పంటకు ఎకరాకు 80 రూపాయలు, వరి పంటకు ఎకరాకు 410 రూపాయలు, జొన్న పంటకు 210 రూపాయలు, మొక్కజొన్న పంటకు 320 రూపాయలు, ఎండుమిరపకు 1440 రూపాయలు చెల్లించాలని, చెల్లించి రైతులు పంట బీమా చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి 24 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం మడకసిరి పట్టణంలో ఆర్టీఓ కార్యాలయంలో తాగునీటి సమస్యలు, ఎల్నినో ప్రభావంపై అనుసరించాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అధికారులతో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన చిన్న పెద్ద తరహా పైప్లైన్లు, నీటి ట్యాంకుల మరమ్మతులు వెంటనే చేయించాలని మడకసిరి కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 600కు పైగా గ్రామాల్లో ఓహెచ్ఆర్, జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు, పైప్లైన్ లీకేజీ మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన అధికారులతో సూచించారు. వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనకు అనుగుణంగా అనుబంధ కళాశాలలు తమ నాణ్యతా ప్రమాణాలను పెంచాలని ఎస్కే యూనివర్సిటీ విసి ఆచార్య ఎన్విఆర్ జ్యోతి కుమార్ సూచించారు. గురువారం ఎస్కేయు అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్ళు ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం మాట్లాడారు. ఉన్నత విద్యలో నాణ్యత, న్యాక గుర్తింపు, ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్తో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతి కళాశాల తన అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆయన అన్నారు. అందులో విద్యా కార్యక్రమాలు, పరిశోధనలు, విద్యార్థులు సాధించిన విజయాలు, ప్లేస్మెంట్లు పొందుపరచాలని ఆయన సూచించారు. తీవ్ర వర్షాభార పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఎకరానికి పిఎం ఫసల్ బీమా తప్పనిసరి అని, దీనిపై రైతులు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఆయన గురువారం జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ పంటల బీమాపై వీక్షణ సమీక్ష చేశారు. ఈ నెల 31వ తేదీలోపు పంటల బీమా చేసుకునేలా కర్షకుల్లో చైతన్యం తేవాలన్నారు. ఇప్పటి వరకు వాతావరణ ఆధారిత బీమా కింద 3,800 హెక్టార్ల పరిధిలో 25,421 మంది, దిగుబడి ఆధారిత బీమా కింద రైతులు పంట బీమా చేసుకున్నారని ఆయన తెలిపారు. రుణాలు పొందిన, వేరుశనగ నుంచి ఇతర పంటలకు మారిన రైతులు వేల సంఖ్యలో తమ వివరాలను ఎల్డిఎన్ క్షేత్ర సిబ్బంది సేకరించాలన్నారు. ఈ సమావేశంలో జేడీఏ సాలూరెడ్డి, ఉద్యానవన అధికారి ఉమాదేవి మొదలైన వారు పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ జరిమానా వివాదాల పరిష్కారానికి వివిధ సంస్థల యాజమానులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రాంతీయ కమిషనర్ రవితేజ కుమార్ రెడ్డి తెలిపారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాదాలకు జరిమానా తగ్గిస్తున్నట్లు తెలిపారు. 110 సెటిల్మెంట్, విశ్వాస్ 2026 పథకంపై పథకం గురించి ఆయన వివరిస్తూ, పథకం ప్రారంభమైందని, ఈ అవకాశాన్ని ఆయా సంస్థల యజమానులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ బాలుర ఐటీఐలో మిగిలిన 2 సీట్లకు 2 విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు. ఆగస్టు 3

తేదీలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 4వ తేదీలోపు దరఖాస్తులు, ఆ తర్వాత ఒరిజినల్ ధృవపత్రాలు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల కౌన్సిలింగ్ పూర్తయిన విద్యార్థులకు తర్వాతి నెలలో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు. మీరింతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
2: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: పాట విన్నారు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
0: Ippudu vinandi Natya Kalam.

0: ఇక్బాల్ హుషేన్ ఖాన్ బృందం వారు గానం చేసిన నాతియా కలాం విన్నారు.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
5: Kia, movement that inspires.
0: ఇప్పుడు వినండి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మహిళల్లో జుట్టు రాలుట. డాక్టర్ రోహిణి ఇండ్ల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి.
6: నమస్కారం అండి డాక్టర్ రోహిణి గారు. స్త్రీలలో కురులు రాలిపోయేటువంటి సమస్యను తరచూ చెబుతూ ఉంటారు కదండి. ఈనాటి కార్యక్రమంలో స్త్రీలలో ఎందువల్ల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మరి కురులు భద్రంగా ఉండి మరి వారికి అందాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయాల గురించి తెలియజేయండి. ముందుగా అంటే మేమేమీ చేయట్లేదు, అయినా కానీ మరి ఊరికే వెంట్రుకలు రాలిపోతున్నాయి, ఏం చేయాలని చెప్తుంటారు. ఇలా రాలిపోవటానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని అంటారు?
7: నమస్తే అండి. ముందుగా మనం కురులకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాము. ఫ్యాక్ట్స్ అనేవి దానిలో చాలా ఉంటాయండి. జనరల్గా అపోహలు అనేవి కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చర్చించుకుందాము అండి. చుండ్రు అని అంటుంటారు దీన్ని తెలుగులో. మనకు ఏమవుతుందంటే తలలో చాలా రకాలైన సెల్స్ అనేవి ఉంటాయి, అందులో సెబేషియస్ సెల్స్ అనేవి కూడా ఉంటాయండి. అవి మనకు సెబేషియస్ ఆయిల్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మన తలలో ఉన్న మృత కణజాలం అనేది ఏదైతే ఉంటుందో అది మనకు ఈ సెబేషియస్ ఆయిల్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దానిలో ఒక రకమైన ఈస్ట్ ఫంగస్ అనేది ఫామ్ అవడం వల్ల మనకు తలలో ఏమవుతుందంటే తెల్లగా చిన్న చిన్న పొక్కులులాగా, తర్వాత పెచ్చులుగా మనకు స్కిన్ అనేది వైట్గా, కొంతమందిలో ఎల్లోయిష్గా కూడా కనబడుతూ ఉంటుందండి. దాన్నే మనం జనరల్గా డాండ్రఫ్ అని అంటూ ఉంటాము. ఈ డాండ్రఫ్ రావడానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. మనం హెయిర్ ఫాల్ అనే దాని గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఒక మనిషి అనే వాళ్ళకు 100 నుంచి 150 వరకు హెయిర్ అనేది ప్రతిరోజు పోతూ ఉంటుంది. దాన్ని మనం జనరల్గా న్యాచురల్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ మనకు దానికంటే ఎక్కువగా అంటే 200 నుంచి 300 దాకా

0: హెయిర్ ఏమన్నా పోతుంది
1: అంటే
0: తీవ్రంగా ఉంది అంటే అప్పుడు మనం దాన్ని హెయిర్ ఫాల్ కింద అనుకోవచ్చు. కానీ ఇది జనరల్గా అందరికి తెలియకుండా ఏమనుకుంటారంటే రోజు పోయే ఈ నార్మల్ హెయిర్ని కూడా మాకు పోతుంది పోతుంది అనే అపోహలో ఉంటారు. మనం డాండ్రఫ్ రావడానికి చాలా రకాల కారణాలు అయితే ఉంటాయండి.
1: సరే అండి, ఇక్కడ ఒక విషయం అండి, అంటే ఇప్పుడు మనం నిర్మాణ రీత్యా అంటే నిజం చెప్పాలంటే కురుల సంరక్షణ అంటే వెంట్రుకలు కూడా శరీరంలో చర్మంలో అంతర్భాగమే నిజానికి.
0: అవునండి.
1: ఇప్పుడు అలా ఉన్నటువంటి ఈ వెంట్రుకలు, శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి, ఎలాంటి పోషణ అవసరం, వాటి గురించి కాస్త తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మనము బయట మనకు ఏదైతే కనపడుతూ ఉంటుందో అదంతా కెరటిన్ అండి. అది యాక్చువల్గా డెడ్ స్కిన్ సెల్స్ కిందనే వస్తుంది. బట్ కాకపోతే మనకు హెయిర్ అనే దాన్ని తీసుకుంటే దాని బేస్లో ఏముంటుందంటే హెయిర్ ఫాలికల్, కుదుర్లు అని అంటుంటారు తెలుగులో మనకు యూజువల్గా. ఈ కుదుర్లు అనేవి మన శరీరంలోనే మన స్కిన్లో అంతర్భాగంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం శారీరకంగా హెల్దీగా ఉంటామో మనకు పోషణ ఏ విధంగా అవసరమవుతుందో ఈ కుదుర్లకైతే తప్పనిసరిగా పోషణ అనేది అవసరమవుతుంది. సో మనకు బాడీకి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ దొరికినప్పుడే ఆ కుదుర్లు అనేవి హెల్దీగా ఉంటాయి. అలాంటప్పుడే మనకు హెయిర్ కూడా చాలా హెల్దీగా కనబడుతూ ఉంటుంది.
1: అంటే ఎక్కడైతే మరి ప్రారంభమవుతుందో ఈ కుదుళ్లలో వెంట్రుకలకు, అక్కడ పోషణ తప్పనిసరి, అంటే రక్త ప్రసరణ రీత్యా కావచ్చు లేకపోతే తగిన పోషణ, అక్కడ ఉన్నటువంటి కణాలకు పోషణ కూడా అవసరమని అంటారా?
0: తప్పనిసరిగా అండి. ఎందుకంటే మనకు పోషణ అనేది సరిగా లేకపోతే కుదుర్లు అనేవి బలహీనమైపోతాయి. ఎప్పుడైతే మన కుదుర్లు బలహీనంగా తయారవుతాయో అప్పుడు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలు తప్పకుండా వస్తాయి. మనం కుదుర్లు బలంగా ఉండాలి అంటే ఆ కుదుర్లకి మనకు రక్త ప్రసరణ అనేది సరిగా అందడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: సరే అండి, అయితే ఇక్కడ మీరు చెప్పారు అంటే వెంట్రుకలు బాహ్యంగా మనం ఆలోచించినప్పుడు జీవం లేనిది అనేటువంటి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలక్ష్యం చేస్తూ ఉంటారు.
0: అవునండి.
1: దీనివల్ల కూడా సమస్యలు వస్తాయని అంటారా?
0: అలక్ష్యం చేయడము అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఓన్లీ పైన ఏదో మేము కాస్ట్లీ ఆయిల్ ఏదో తెచ్చి పోసేసాము, లేదంటే మేము చాలా బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్సే వాడుతున్నాము, షాంపూ ఇలాంటివన్నీ, అలాంటప్పుడు మాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనుకుంటుంటారు. మనకు పై పూతలు అంతగా వర్క్ చేయదండి. ఈ విషయంలో హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే కంపల్సరీగా ఇంటర్నల్గా పోషణ, మనిషికి మన రక్తం ద్వారానే మన కురులకి సంబంధించిన కుదుర్లకి బలహీనంగా ఉండడమా లేదా బలంగా ఉండడమా అనేది పోషణ రీత్యా ముఖ్యంగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పోషణ సరిగా ఉంటుందో అప్పుడు హెయిర్ బలంగా ఉంటుంది.
1: కాబట్టి కుదుళ్ళకు తగిన పోషణ అందాలి.
0: తప్పక.
1: పైన పూతలు పూసుకుంటే ఏం ప్రయోజనం లేదు,
0: పెద్దగా ప్రయోజనం.
1: ఎందువల్లంటే అంటే వెంట్రుక పెరగటమే అక్కడి నుంచి, కనుక కుదుళ్ళకు తగిన పోషణ లభించినప్పుడు ఏముంది, కుదుళ్ళు బలంగా ఉండి అంటే వెంట్రుకలు రాలిపోకుండా ఉండటానికి వీలు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సరే, అంటే మనం ఇక్కడ వెంట్రుకలు రాలిపోయే సమస్యల గురించి చెప్పుకునే ముందుకు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే మీరు అన్నారు పోషణ లేని కారణంగా ఉండొచ్చు, లేకపోతే పారిశుభ్రత పాటించని కారణంగా కూడా మరి రాలిపోయేటువంటి ప్రమాదం ఉందా?
0: అవునండి. మనము ముఖ్యంగా చూసుకుంటే మనకు ఒకటి ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా కొంతవరకు ఉంటుందండి. కొంతమందిలో ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీలోనే కురులు అనేవి చాలా పల్చగా ఉండడం అనేది మనం జనరల్గా చూస్తుంటాం.
1: సాంద్రత తక్కువ.
0: తర్వాత ఎవరికైతే ఎక్కువగా స్వెట్టింగ్ అనేది స్కాల్ప్లో ఉంటుందో తల భాగంలో, కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు. జనరల్గా చూస్తే మనకు స్వెట్టింగ్ అనేది స్కాల్ప్లో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా. తర్వాత మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ అనేది ఎవరిలో అయితే తీవ్రంగా ఉంటుందో వాళ్ళలో కొన్ని రకాలైన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల కూడా మనకు కురులు బలహీనమైపోయి ఊడిపోతూ ఉంటాయండి. ఇంకా చాలా ఆల్కలైన్ సోప్స్ అనే వాటిని ఎక్కువగా ఎవరైతే యూస్ చేస్తారో అలాంటి వాళ్ళలో కూడా బికాస్ ఆఫ్ ఆ సాంద్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల, సోప్ యొక్క గాఢత ఎక్కువగా ఉండడం వల్ల కూడా అది మన స్కాల్ప్కి కొంతవరకు డ్యామేజ్ చేస్తూ వస్తుంది. కొన్ని రకాల సీజన్స్లో కూడా మనం చూస్తుంటాం, కోల్డ్గా డ్రైగా ఉన్న వింటర్ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఆ సీజన్లో మనకు రక్త ప్రసరణ అనేది స్కాల్ప్కి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి సోరియాసిస్ అనేది ఉంటుందండి, తలలో కూడా వస్తూ ఉంటుంది సోరియాసిస్. అలా ఉన్నప్పుడు కూడా మొత్తం వల్ల స్కాల్ప్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్, ఇది కూడా ఒక కండిషన్, స్కిన్కి వచ్చే డిసీజ్ అనమాట. ఇది తలలో ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో వీళ్ళకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.
1: ఇంతేకాకుండా ఇతరత్ర అంటే కొద్దిమంది పెయిన్ కురుకుడు కారణంగా కూడా రాలిపోతుంటాయని చెప్తుంటారు.

0: మరి దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే,
1: దీన్ని వైద్య శాస్త్రంలో ఏమంటారంటే అలోపేషియా అని అంటారండి. ఈ పెయిన్ కొరకుడు అనే దానిలో ఏమవుతుందంటే ఒక రకమైన బ్యాక్టీరియా అనేది వచ్చేసి ఏం చేస్తుందంటే మనకు కొంత మేరకు ఆ ప్రాంతంలో హెయిర్ అనేది కంప్లీట్గా లేకుండా, మనం బాల్డ్నెస్ని అలోపేషియా అంటాము. ఈ విధంగా కూడా కొంచెం కొద్ది కొద్దిగా ప్లేస్లో మాత్రమే బాల్డ్నెస్ అనే విధంగా వచ్చేస్తూ ఉంటుందండి. మనం ఎప్పుడైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటారో మనం ఈ పెయిన్ కొరకుడిని కూడా అరికట్టవచ్చు. తిరిగి ఆ ప్రాంతంలో హెయిర్ వచ్చేలాగా కూడా మనకు ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి.

0: వచ్చేస్తూ ఉంటుందండి. మనం ఎప్పుడైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటారో మనం ఈ పెయిన్ కొరకుడిని కూడా అరికట్టవచ్చు. తిరిగి ఆ ప్రాంతంలో హెయిర్ వచ్చేలాగా కూడా మనకు ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి.
1: సరే అండి, మరొకటి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని అంటుంటారు కదండి,
0: అవునండి,
1: వాటి గురించి కూడా కాస్త వివరిస్తారు.
0: ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా ఎవరైతే పరిశుభ్రత తక్కువగా పాటిస్తారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం స్కాల్ప్లో ఏమవుతుందంటే స్వెట్టింగ్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు తరచూ తలస్నానం అనేది సరిగా చేయకపోవడము, తర్వాత సరైన కేర్ తీసుకోకపోవడము, దుమ్ము ధూళికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, తీవ్రమైన ఎండకు వెళ్ళడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్కాల్ప్లో మనకు ఆ వచ్చే చెమటకి కొన్ని రకాల ఫంగస్లు ఈస్ట్లు అన్నీ మిక్స్ అయిపోయి దాని నుంచి మనకు ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఎవ్రీ 2 డేస్ వన్స్ అట్లీస్ట్ మినిమం 2 డేస్ వన్స్ అయినా ఒకసారి తలస్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుందండి.
1: సరే అండి, ఇక్కడ పారిశుభ్రత అని చెప్పినప్పుడు ఇది వ్యక్తిగతమైనటువంటి విషయము. ఇందులో అంటే మరి అతి జాగ్రత్త అయినా కూడా ప్రమాదమే.
0: తప్పకుండా.
1: ఇది అంటే పారిశుభ్రత విషయానికి వచ్చినప్పుడు కాస్మెటిక్స్ అంటే మరి మార్కెట్లో లభించేటువంటి ఏవైతే ఉన్నాయో సాధనాలు వాటినన్నింటి కూడా విశేషంగా వాడటం జరుగుతుంటుంది స్త్రీలు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు అంటే ఊరికే ప్రకటన చూసేసేసి వాడేసుకొని ప్రమాదాలు తెచ్చుకునే వారు కూడా ఉంటారా? అందుకు
0: ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే మనకు కేవలం ప్రకటనను చూసి తెచ్చుకోకుండా మనము అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాల్సి ఉంటుందండి. తప్పకుండా ఏ హెయిర్ ప్రోడక్ట్స్ అయితే అమ్మోనియా తర్వాత హైడ్రోపెరాక్సైడ్ ఇలాంటివన్నీ ఉంటాయో
1: వీటిని బ్లీచింగ్ ఏజెంట్స్ అంటారు.
0: బ్లీచింగ్ ఏజెంట్స్గాను వాడతారు. తర్వాత వీటిని చాలా మటుకు షాంపూల్లోను డైలోను హెయిర్ డైలోను ఇంకా వివిధ రకాలైన హెయిర్ ఆయిల్స్లోను అన్నింటిలోను కూడా వాడుతూ ఉంటారండి. కొన్ని మనకు నిషేధితమైన ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి స్కిన్కి కానీ హెయిర్కి కానీ అంత మంచి చేయవు. అలాంటివి లేనివి గాఢత అనేది చాలా తక్కువగా ఉన్న వాటిని మైల్డ్గా ఉన్న సోప్స్ డిటర్జెంట్స్ షాంపూస్ ఇలాంటివి యూస్ చేయడం ఎప్పుడూ కూడా మంచిదండి. మనం చూసి దానిలో కేర్ తీసుకొని కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం ప్రకటన చూసి తీసుకోవడం మాత్రం చాలా తప్పు అనే చెప్పచ్చు. వీలైనంత వరకు మనం హెర్బల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి.
1: ఇక పోషణ విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: పోషణకు సంబంధించి
1: అంటే ప్రత్యేకించి హోమియోలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి పోషణ సంబంధించిన మందులు ఉన్నాయా?
0: పోషణ హోమియోలో మీకు ఉంటాయండి. ఎవరికైతే మనకు డెఫిషియన్సీస్ అంటారనమాట, వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ లేదా తగినంత ప్రోటీన్ కానీ ఇవి లేకుండా డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి మనకు హోమియోలో మెడిసిన్స్ తప్పకుండా ఉంటాయండి. వాటికి సంబంధించి ఇన్ జనరల్ చూస్తే మనము ప్రతి మనిషి కూడా వాళ్ళకు డైలీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుందండి. వాటికంటే ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకుంటామో డైటరీ ప్రోడక్ట్స్ అనేవి అవి మనకు శరీరంలో తగిన పోషణ అందించకుండా పోవడం వల్ల కూడా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటిని మనం అరికట్టాలి అంటే తప్పనిసరిగా డైలీ రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుందండి.
1: పారిశుభ్రత విషయానికి వచ్చినప్పుడు తరచూ అంటే వ్యక్తిగత అని చెప్పుకున్నాం కదా, ఇతరుల అలంకరణ సాధనలు దువ్వెనలు కావచ్చు, ఇతరత మరి కాస్మెటిక్స్ కూడా వాడచ్చు, వీటిని వాడటం ద్వారా మరి ఇతరుల నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందా?
0: తప్పకుండా వస్తాయండి. ఇన్ఫెక్షన్స్ అనేవి ఫంగస్ అనేది తర్వాత ఇలాంటివన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి తప్పకుండా వ్యాపిస్తూ ఉంటాయి. మనం పరిశుభ్రంగా ఉండి వేరే వాళ్ళు ఏవైనా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ పరిశుభ్రత అంతగా లేని వాళ్ళ యొక్క అలంకరణ సామాగ్రి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అది ఒకరి నుంచి ఒకరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనకు లైస్ అనేవి తలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఇవి కూడా ఒకరి నుంచి ఒకరికి పేలు ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం పక్కన వాళ్ళు కూడా శుభ్రత అనేది పాటించాలి. వీలైనంత వరకు సపరేట్గా పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఎవరి దువ్వెన వాళ్ళు యూస్ చేసుకోవడం మంచిది.
1: సరే అండి, మరొక ముఖ్యమైనటువంటి విషయం పోషణ అన్నప్పుడు నూనె వాడకం, కూరలకు ఎలాంటి నూనెను వాడాలి ఆ వివరాలు తెలియజేస్తారు.
0: నూనె అంటే మనకు మార్కెట్లో రకరకాల నూనెలు దొరుకుతూ ఉంటాయండి. అవన్నీ యూస్ చేయడం కంటేను మనకు న్యాచురల్గా దొరికే కొబ్బరి నూనె ఏదైతే ఉంటుందో దాన్ని మనము వీలైనంత వరకు కొంచెం గోరువెచ్చగా చేసి రాత్రి తలకు మర్దన చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి అండి. కొంతమంది తలకు నూనె పెట్టవచ్చా పెట్టకూడదా అనే డౌట్ కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకు డాండ్రఫ్ కూడా రెండు రకాల డాండ్రఫ్స్ ఉంటాయండి. ఒకటి డ్రై

0: డ్రై డాండ్రఫ్ ఉంటుంది, వెట్ డాండ్రఫ్ అని కూడా ఉంటుంది. కొంతమందికి హెయిర్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమంది అసలు జుట్టుకి ఆయిల్ అనేది పెట్టకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అతిగా పెట్టడము, అసలు పెట్టకపోవడము రెండు కూడా తప్పే అవుతుంది. మనం తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేయాలి అన్నప్పుడు రాత్రిపూట తలకు కొంచెము గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే రక్త ప్రసరణ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో కుదుళ్ళు అనేవి బలంగా తయారవుతాయి. ఉదయాన్నే తలస్నానం, ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి తలస్నానం చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అండి.
1: సరే అండి, అంటే ఈ నూనె పట్టించడం కూడా ఒక కళ అని అంటారా? ఎలా అంటే కుదుళ్ళకి ఎలా బలవర్ధకం చేయాలి?
0: అదేనండి, నేను ఇందాక చెప్పినట్టుగా గోరువెచ్చగా చేసి కొబ్బరి నూనె అనేదాన్ని గోరువెచ్చగా చేసుకుని దాన్ని మనం వేళ్లతో కుదుళ్ళకి అంటే స్కాల్ప్కి బాగా మసాజ్ లాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీలైనంత వరకు మెల్లగా ఒక మసాజ్ లాగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటికి రక్త ప్రసరణ పెరగడం వల్ల మనకు స్కాల్ప్కి చాలా హెల్దీగా తయారవడానికి ఉపయోగం ఉంటుందండి.
1: సరే అండి, మరి పారిశుభ్రత విషయానికి వచ్చినప్పుడు మరి పారిశుభ్రత అనగానే మార్కెట్లో లభించేటువంటి షాంపూలు కూడా విశేషంగా వాడటం జరుగుతుంది. ఇవి ప్రామాణికత లేకపోతే మరి కుర్రల మీద ఎలా దెబ్బతీస్తాయనంటారు?
0: ఖచ్చితంగానండి, మనకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని రకాల నిషేధితమైన రసాయనాలు కూడా మన షాంపూల్లో వీటిలో ఉంటూ ఉంటాయి, లేదా కొన్నింటిలో ఏమవుతుందంటే మోతాదుకు మించి ఉంటాయి ఇలాంటి రసాయనాలు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పకుండా అవి హెయిర్ని కానీ స్కాల్ప్ని కానీ తర్వాత మన రూట్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ అంటారు వాటిని కూడా డ్యామేజ్ చేయడం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుందండి. మనం చూసి కొనాల్సి ఉంటుంది.
1: మరొక సమస్య ఏంటంటే అతి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, ఎందుకు ఇలా అవుతున్నాయని అడుగుతుంటారు, కారణం ఏమంటారు?
0: ముఖ్యంగా దానికి కారణం తీసుకుంటే ఒకటండి, హెరిడిటరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో అలా చిన్న వయసుకే హెయిర్ తెల్లబడడం అనేది ఉంది అంటే వీళ్ళకి కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం ఇంకా జనరల్గా తీసుకుంటే
1: పోషణ లోపం,
0: ఎవరైతే విటమిన్స్ ఉండాల్సిన దానికంటే వైటమిన్ డెఫిషియన్సీస్ ఇలాంటి కండిషన్స్లో కొన్ని రకాల స్కిన్ డిసీజెస్లో మనం తీసుకున్నామంటే చిన్న వయసులోనే కుదుళ్ళు అనేవి తెల్లబడిపోతూ ఉంటాయండి. జనరల్గా మన విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ కే అండ్ విటమిన్ ఈ అనేవి ఎవరిలో అయితే తక్కువైపోతుంటాయో, ఏ విటమిన్ ఇలాంటివి, వీళ్ళల్లో తప్పకుండా తెల్ల వెంట్రుకలు అనేవి చాలా చిన్న వయసులోనే వస్తుంటుంది. కొంతమందిలో మనం ల్యూకోడెర్మా అని అంటుంటారు, బొల్లి అని అంటారండి తెలుగులో, అది ఎప్పుడైతే స్కాల్ప్లో ఉంటుందో వాళ్ళకి తెల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే, దానికి ఏస్తో నిమిత్తం లేకుండా తెల్ల వెంట్రుకలు కనపడుతూ ఉంటాయి మనకు.
1: సరే, అంటే మరి వీరు అంటే వంశపారంపర్యంగా వస్తే అది వేరే విషయం అండి, మరి అతి చిన్న వయసులో పోషణ లోపం కారణంగా వచ్చినప్పుడు ఎలాంటి మందులు ఉన్నాయి హోమియోపతిలో?
0: దానికి సంబంధించి మందులు అయితే హోమియోలో ఉన్నాయండి, రకరకాల మందులు ఉంటాయి. మనము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ బేస్ చేసుకొని ఇస్తాం హోమియోలో జనరల్గా తీసుకుంటే మనము. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైట్ అనేదాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం నోటికి నూరుపాళ్ళు ఉందని నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏవైతే విటమిన్స్ ల్యాక్ అయి ఉన్నాయో అనేదాన్ని మనం కొంచెం పరిశీలించి మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మేము జనరల్గా వాళ్ళకు మేము డైట్ చార్ట్ అనేది ఇస్తూ ఉంటాము. దాన్ని బేస్ చేసుకుంటూ తర్వాత కొంతవరకు మెడిసిన్స్ను కూడా యూజ్ చేయడం వల్ల తప్పకుండా వాళ్ళకు మళ్ళీ చిన్న ఏజ్లోనే తెల్ల వెంట్రుకలు వచ్చింటే మాత్రం మనం వాటిని మళ్ళీ నల్లగా చేయడానికి వీలవుతుందండి.
1: ఇక స్నానం చేసేటువంటి నీటి లక్షణాలు కూడా ఎలా ఉండాలి? అంటే ఈ నీటి కారణంగా కూడా రాలిపోతున్నాయని చెప్తుంటారు కదా, అది నిజమేనా? మరి ఎలాంటి నీటిని వాడాలంటే?
0: నిజమేనండి, కొన్ని మనకు హాట్ వాటర్ సాఫ్ట్ వాటర్ అని ఉంటుంది. ఉప్పు నీటితో ఎవరైతే ఎక్కువగా తలస్నానం చేస్తూ ఉంటారో వాళ్ళకి హెయిర్ ఫాల్ సమస్య అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు వీలైనంత వరకు మంచి నీళ్ళతోనే తలస్నానం చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుందండి. అలా దొరకని పరిస్థితుల్లో మనం ఉప్పు నీటిలోనే ఒక బకెట్ నీటిలోకి ఒక 4-5 చుక్కలు నిమ్మరసం అనేది ఎప్పుడైతే మనం పిండుకుంటామో అలాంటప్పుడు ఆ నీటి యొక్క సాంద్రత గాఢత అనేదాన్ని తగ్గించి వీలైనంత వరకు సాఫ్ట్ వాటర్గా మారుతుంది. సో అలాంటి నీటితో మనం తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ సమస్య ఉండదండి.
1: సరే అండి, ఇక నెరుపు విషయానికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో మార్కెట్లో విశేషంగా నలుపు రంగును సంతరించుకునేందుకు పలు రకాలైనటువంటి రంగు ద్రవ్యాలను ప్రవేశపెడుతున్నారు కదండి, వాటి ప్రభావం ఎలా ఉంటుందంటారు? డైస్ అని అంటారు కదా మీరు.
0: అవునండి, హెయిర్ డై అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం పరిశీలిస్తే కేవలం తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళే కాకుండా కాలేజ్ స్టూడెంట్లు కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు అందంగా కనపడడం కోసం రకరకాల కలర్లను ఇప్పుడు కలర్ చేసుకుంటున్నారు, కలరింగ్ ఏజెంట్
1: మ్యాచింగ్ కోసం
0: మ్యాచింగ్ కోసం కూడా వాడుతున్నారు.

0: ఉన్నారండి చెప్పాలంటే. అలా వాడటం వల్ల ఏమవుతుందంటే, అది అందులో రెండు రకాల ఏజెంట్స్ ఉంటాయి. ఒకటి మనకు ఉన్న హెయిర్ యొక్క కలర్ని అది తీసేసి మనం ఏ కలర్ అయితే వాడుతున్నామో ఆ కలర్ హెయిర్కి అంటుకునేలాగా చేసే రసాయనాలు ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దాంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్గా వాడతారు. ఇది మొత్తం నల్ల హెయిర్ని కూడా ఏం చేస్తుందంటే బ్లాక్ హెయిర్ని కూడా వైట్గా మార్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ మనకు అందులో వచ్చే అమ్మోనియా, బేరియం ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే మనకు దానికి ఒక రంగుని ఇస్తుంటాయి అన్నమాట. ఇలాంటివి వాడడం వల్ల స్కాల్ప్ అనేది బాగా దెబ్బతింటుంది ఒకటి, తర్వాత హెయిర్ అనేది ఫ్రెజైల్గా తయారైపోతుంది అంటే బ్రిటిల్ అయిపోతుంది అనమాట, ఊడిపోవడము, తర్వాత తెగిపోవడము, చీలిపోవడము, ఇలా చాలా బలహీనంగా ఎండిపోయిన గడ్డిలాగా ఇలా తయారైపోతూ ఉంటుంది హెయిర్ అనేది. కాబట్టి మనకు తప్పనిసరి పరిస్థితుల్లో హెయిర్కి కలర్ యూజ్ చేసే తీరాలి అనే పరిస్థితి ఉన్నప్పుడైతే మనము అమ్మోనియా లేని హెయిర్ డైస్ ఏవైతే ఉంటాయో అవి వాడుకోవడం మంచిదండి. దానికంటే కూడా మనకు న్యాచురల్గా దొరికే హెన్నా అనేది మనకు చూస్తూ ఉంటాము. ఈ హెన్నా అనేది గోరింటాకు, ఇది మనకు న్యాచురల్ హెయిర్ కండిషనర్గాను ఉపయోగపడుతుంది, తర్వాత అది జుట్టు రాలే సమస్యని వీలైనంత వరకు అరికడుతుంది, కలరింగ్ ఏజెంట్గా కూడా పనికి వస్తుంది. కాబట్టి మనం వీలైనంత వరకు న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ని వాడుకోవడం మంచిదండి.
1: ఇక్కడ సీకాయ పాత్రను కూడా చెప్తారా అంటే పారిశుభ్రత రీత్యా?
0: తప్పకుండా అండి. సీకాయ అనేది మనం ఇన్ జనరల్గా ముందు అంతా అదే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, సో అప్పుడు పెద్దగా ఇలాంటి హెయిర్ సమస్యలు ఏవి వచ్చేది కాదు జనంలో మనం చూస్తూ ఉంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా తొందరగా క్విక్గా రెడీ అవ్వాలి అనే ఉద్దేశంలో సీకాయ అనే దానికి పాత్ర ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేకుండానే పోయిందని చెప్పవచ్చు మనము. కానీ ఇవన్నీ న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే మనకు హెయిర్కి కానీ స్కాల్ప్కి కానీ ఏ విధమైన అసహజమైనవి కావు కాబట్టి, సహజమైన పద్ధతులు కాబట్టి ఇవి మన న్యాచురల్గా ఉన్న టోనిసిటీ ఆఫ్ ద స్కాల్ప్ని న్యాచురల్గానే ఉంచుతాయి, కాబట్టి హెయిర్కి చాలా మంచిదండి అవన్నీ.
1: సరే అండి, ఇక హోమియోపతి వైద్య విధానానికి వచ్చినప్పుడు అంటే ఒక ఈ వెంట్రుక రాలేటువంటి సమస్యను మీరు పరిశీలించినప్పుడు ఎలా దాన్ని మరి మందులు వారికి సూచించటం జరుగుతుంది, సమగ్రంగా రోగిని పరిశీలించటం జరుగుతుందా, ఆ వివరాలు తెలియజేస్తారు?
0: తప్పకుండా అండి. హోమియోపతి వైద్య విధానంలో హెయిర్ ఫాల్ అనే కాదు ఏ సమస్యతో మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినా కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏమంటే వాళ్ళని రోగిని సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొదలుకొని ప్రజెంట్ వాళ్ళు ఏమి మెడిసిన్స్ వాడుతున్నారు, తర్వాత ఏ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారు, ఎందువల్ల ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది వచ్చింది అనేది సమగ్రంగా పరిశీలించి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనే వాటిని బేస్ చేసుకుని దానికి సంబంధించిన మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి.
1: మీరు అన్నారు అంటే హోమియోపతి వైద్య విధానం అంటే ఉదాహరణకు ఈ వెంట్రుకలు రాలటం టెన్షన్ వల్ల కూడా కావచ్చు, అటువంటప్పుడు మీరు అంటే దానికి తగిన మందులు ఇవ్వటం జరుగుతుందా లేకపోతే బాహ్యంగా ఏదైనా సూచించటం జరుగుతుందా మందుల్ని?
0: రెండు రకాలుగా కూడా వాళ్ళకు మనం సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందండి, ఎంతైనా ఉందండి. కేవలం మందులతోనే ఏది మనము 100% చేయడానికి వీలు కావదు. వీలైనంత వరకు టెన్షన్, స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని టెన్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతవరకు యోగా, ప్రాణాయామ ఇలాంటివి చేసుకోవడము, తర్వాత తగినంత నిద్ర, ఆహారము పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఆటోమేటికలీ వాళ్ళ టెన్షన్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. హెయిర్ డైస్ వాడడం వల్ల మనకు కొన్ని రకాల దుష్పరిణామాలు కూడా మనం చూస్తూ ఉంటామండి. ఇన్ జనరల్ తీసుకుంటే హెయిర్ డై ఎవరైతే కొన్ని ఇయర్స్గా యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళలో మనం పిగ్మెంటేషన్ అనేది ఫేస్లో చూస్తూ ఉంటాం, మంగు అనేది. ఆడవాళ్ళలో తరచూ ఈ ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. వాళ్ళకు ఎందుకు వచ్చింది అనే విషయం కూడా కొంతమందికి అర్థం కాదనమాట, మాకు పిగ్మెంటేషన్ ఉంది ఇలా ఫేస్లో అంటుంటారు. అది జనరల్గా మనకు ఎక్కువగా గాఢమైన హెయిర్ డైస్ వాడే వాళ్ళలో పిగ్మెంటేషన్ అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాము. ఇదొక్కటే కాకుండా స్కిన్కి సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఈ డై వాడడం వల్ల వస్తూ ఉంటుందండి. సో మనం డై ఎంతసేపు వాడాలి అనే విషయం కూడా చాలామందికి తెలియకుండా ఏం చేస్తుంటారంటే రాత్రి హెయిర్ డై పెట్టుకొని పడుకునేసి పొద్దున మేము తలకి స్నానం చేస్తుంటామండి అలా కూడా చెప్తూ ఉంటారు. అది చాలా తప్పండి. హెయిర్ డై అనేది ఎప్పుడు కూడా 30 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడాల్సిన అవసరం ఉండదు. అంతకు మించి వాడడం వల్ల ఏమవుతుందంటే ఇలా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా స్కిన్ క్యాన్సర్లు కూడా వస్తూ ఉండే ఛాన్సెస్ మనం ఇప్పుడు ప్రస్తుతం చాలా మటుకు చూస్తూ ఉంటామండి. ఇది అవాయిడ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే డై అనేది చాలా సెలెక్టివ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా 30 నిమిషాల కంటే తక్కువ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుందండి.
1: సరే అండి, మరొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు నూనె వాడకం విషయానికి వచ్చినప్పుడు

0: కొబ్బరి నూనె అయితే చాలని చెప్పారు.
1: అవునండి,
0: మంచిదే. కానీ అయితే మరి ఈ సువాసనల కోసం లేకపోతే ఈ ప్రకటనల కారణంగా ఈ నూనెను రాసినట్టయితే మీ కుర్లు విశేషంగా పెరుగుతాయి అన్నటువంటి ప్రకటన చూసి మరి ఆకర్షితులు అవుతారు కదండి. మరి హోమియోపతి వైద్య విధానాలు కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని రకాలైన
1: నూనెలు.
0: మౌలికంగా ఎలాంటి నూనెలు మంచి చేస్తాయని అంటారు?
1: జనరల్గా అయితే ఏ సమస్య లేని వాళ్ళైతే నార్మల్గా మనకు మార్కెట్లో దొరికేటువంటి కొబ్బరి నూనె వాడడం కూడా సరిపోతుందండి. ఎవరికైతే హెయిర్కి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు హోమియోలో తీసుకుంటే మీకు ఎక్కువగా వింటూ ఉంటారు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఆర్నికా హెయిర్ ఆయిల్ అనే దాన్ని ఎక్కువగా తరచూ వింటూ ఉంటామండి. ఈ ఆర్నికా అనే హెర్బ్ నుంచి తయారు చేసి ఉంటారండి ఈ హెయిర్ ఆయిల్. ఆర్నికా అనే హెర్బ్ మనకి ఏం చేస్తుందంటే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, స్కాల్ప్కి సంబంధించి వచ్చే ఏ విధమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి వాటన్నిటితో పోరాడే శక్తి కలిగి ఉంటుంది. తర్వాత చిన్న వయసులో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది కూడా రాకోకుండా మనకు ఈ హెర్బ్ అనేది అడ్డుకుంటుందండి. సో ఇలా మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా కొన్ని రకాల హోమియో హెయిర్ ఆయిల్స్ మీకు చాలా వరకు హెయిర్ ఫాల్ అరికట్టడానికి కానీ లేదా స్కాల్ప్ టోనిసిటీ పెంచడానికి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అరికట్టడానికి, ఇలాంటి డాండ్రఫ్ ఉన్నా కూడా వీటన్నింటికి కూడా మనకు ఆర్నికా అండ్ జబరా అండి ఇలాంటి హెయిర్ ఆయిల్స్ కొన్ని మీకు
0: ఒక విషయం డాక్టర్ గారు ఇక్కడ అంటే డాక్టర్ సూచనల మేరకే తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది.
1: తప్పనిసరిగా అండి, ఏమైనా ప్రాబ్లం ఉంటేనే వాడాలని చెప్తానండి నా వరకు అయితే.
0: అంటే డాక్టర్ సూచిస్తేనే,
1: డాక్టర్ సలహాతో వాడడం మంచిది. ఇప్పుడు జనరల్గా టీవీలో ప్రకటనలు చూసి కొనడం అయితే చాలా వరకు మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: శ్రోతలు తప్పనిసరిగా ఈ జాగ్రత్త పాటించాలి. రోహిణి ఇండ్ల గారు, మీరు స్త్రీలలో శిరోజల సంరక్షణ గురించి సమగ్రంగా తెలియజేశారండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు మహిళల్లో జుట్టు రాలుట డాక్టర్ రోహిణి ఇండ్ల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. డాక్టర్ సలహాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: NDRF, SDRF and fire brigade deployed on the ground. Over the past 24 hours, thousands of stranded residents have been shifted to safer locations and relief shelters. In view of the student safety, all the schools and colleges will remain closed today in majority of the districts in the state. Meanwhile, rail traffic between Ghulwad and Umargam road station has been suspended as a precautionary measure after water levels touched the danger mark at a railway bridge, which led to the cancellation and diversion of several trains, including Vande Bharat and Shatabdi. The state administration has urged citizens to avoid unnecessary travel and rely strictly on official advisories. Aparna Khond, Akashvani News, Ahmedabad.
1: The death toll in Assam due to floods has risen to 47, with 6 more deaths reported yesterday. Over 7.21 lakh people are affected by the floods in 11 districts across the state. Meanwhile, the India Meteorological Department, IMD, has issued a red colour warning for very heavy to extremely heavy rainfall over East Rajasthan, Gujarat and Madhya Maharashtra today. On to sports. The 23rd Commonwealth Games, CWG, began in Glasgow, Scotland, with a spectacular and colourful opening ceremony. Teams from 74 nations will participate in the 10-day event. The Indian contingent, led by flag bearer Mirabai Chanu and ceremonial baton bearer Lovlina Borgohain, marched with athletes waving miniature tricolours. The contingent received a warm welcome from the Glasgow crowd as India's athletes celebrated the start of their campaign. India opened their medal tally at the Commonwealth Games before the opening ceremony, as the Olympic medalist boxer Lovlina moved straight into the women's 75-kilogram semi-finals after receiving a bye. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Pramod. PM promises new law to tackle paper leaks. Cabinet meeting today, headlines the Hindustan Times. The Pioneer headlines, PM announces fast-track courts in paper leak cases. While the Hindu headlines, PM reaches out to students. Sonam Wangchuk ends fast. The Indian Express headlines, PM steps in. Fast-track court to punish exam paper leak guilty. Tough new law on the way. All papers have on their front page that amid the ongoing protests over NEET UG paper leak issue, the government names new secretaries for higher and school education departments. And finally, justice was served in a murder case in Mohali thanks to a pet dog. The Times of India in a story says the dog would reportedly go to a spot and sit down, alerting the cops who dug up and found the victim's body. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi promises new law to tackle paper leaks. Today's cabinet meeting to come out with stricter measures to deal with the issue. Delhi High Court sets up special fast-track court for paper leak cases after PM Modi's announcement. Activist Sonam Wangchuk ends his hunger strike in presence of Union Ministers JP Nadda and Jitendra Singh. India develops its first expendable turbojet engine of 350 kilograms thrust class. India and Romania sign 3 agreements in the fields of science and technology, education and sports. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తా వాక్య.
4: జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారతదేశ సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ కోణాల్లో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. క్రియేట్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతీయ సృజనాత్మక కంటెంట్ను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం, 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల పరిమాణం గల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సాంకేతికతను ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి అపూర్వమైన స్థాయిలో ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించాయి. అందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమ పైలట్ దశను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని సాంప్రదాయాలు, ప్రత్యేకతలు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆహార అలవాట్లు, కథలను డిజిటల్ రూపంలో తెలియచేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు.

0: వేవ్స్ ఓటీటీ వేదిక అయిన మై వేవ్స్ ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కంటెంట్ను సృష్టించటానికి, అప్లోడ్ చేయటానికి, పంచుకోవటానికి వీలు కల్పిస్తూ, అదే సమయంలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా భావించబడిన మై వేవ్స్ ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు పునాది వేస్తోంది. ఈ ఛాలెంజ్లో సృష్టికర్తలు వారి జిల్లాలకు ప్రత్యేకమైన కథలను డిజిటల్ కథనం ద్వారా చెప్పవచ్చు. దేశంలోని వివిధ జిల్లాల వైవిధ్యమైన చరిత్రను తెలుసుకోవడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంలో ఇది దోహదపడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని మై వేవ్స్ విభాగం ద్వారా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోలను సమర్పించవచ్చు. పైలట్ దశ కోసం వీడియోల స్వీకరణ 1వ తేదీన ప్రారంభమై 31 వరకు కొనసాగుతుంది. పైలట్ దశను అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, లడక్లలో ప్రారంభిస్తున్నారు. ప్రసార భారతి, మైభారత్, ఆయా రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు సంయుక్తంగా ఈ దశను నిర్వహిస్తాయి. డిజిటల్ సృష్టికర్తల సమీకరణ, కంటెంట్ అభివృద్ధిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక విద్యా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్, మెటా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు వేదికలు తమ సృష్టికర్తల సంఘాలను సమీకరించడంలో, సంబంధిత వ్యవస్థలలో ఈ ఛాలెంజ్ను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. అత్యుత్తమ ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ డిజిటల్ క్రియేటర్ల మధ్య కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఆర్థికంగా, వృత్తిపరంగా జాతీయ స్థాయిలో ప్రోత్సహించే బహుముఖ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా క్రియేషన్ రంగంలోకి వస్తున్న యువతకు సరైన వేదికను అందిస్తుంది. మానవ మేధస్సు, ఊహాశక్తి, నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వమే ప్రధాన మూలధనంగా కలిగిన ఆరెంజ్ ఎకానమీగా పిలువబడే ఆర్థిక వ్యవస్థలో స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశాన్ని కేవలం వేరే దేశాల సేవలు అందించే కేంద్రంగా కాకుండా ప్రపంచానికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను సృష్టించే గ్లోబల్ క్రియేటివ్ హబ్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా యొక్క విశిష్ట గుర్తింపు, వారసత్వాన్ని చాటిచెప్పే డిజిటల్ సృష్టికర్తలతో కూడిన ఒక శక్తివంతమైన దేశవ్యాప్త పర్యావరణ వ్యవస్థను జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ రూపొందిస్తుందని చెప్పవచ్చు. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో ఎప్పుడు వినండి, సినిమా పాటలు కార్యక్రమంలో ఎప్పుడు వినండి. ఒకరాధ ఇద్దరు కృష్ణులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. ఓ మనిషి తిరిగి చూడు చిత్రం నుంచి వి రామకృష్ణ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి వసై రామలమ్మ చిత్రం కోసం వందేమాతరం శ్రీనివాస్ స్వర్ణలతా బృందం పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: అయ్య బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
3: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి.
4: మీరు వింటున్న పాట ఒక్కడు చిత్రం కోసం, కార్తీక్ చిత్ర పాడిన పాట అది.
3: నువ్వే మాయ చేసావు గాని
2: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశాను.

0: మన ఆంధ్ర రాష్ట్రంలోని సంస్కృతి వారసత్వ సంపదను ప్రతిబింబించే అద్భుత నిర్మాణాలు, పర్యాటక స్థానాలను మీకు పరిచయం చేసే అద్భుత కార్యక్రమం శభాష్ ఆంధ్రప్రదేశ్.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట. రూపకం రెండవ భాగం. రచన శ్రీ పి నాగాంజనేయులు. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. కార్యక్రమ నిర్వహణ అధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

0: ఎన్నో అందాలు అబ్బురపరిచే దృశ్యాలను తనలో దాచుకున్న ప్రకృతి యావత్ ప్రపంచానికే ఒక వరం. మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడే సహజ సిద్ధమైన ప్రకృతి శోభలను అందిపుచ్చుకున్న సందర్శనీయ స్థలాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు మన ఆంధ్రప్రదేశ్లోనే కొలువై ఉన్నాయి. పర్యాటక ప్రాంతంగా అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించిన గండికోట దుర్గంలో వందల ఏళ్లనాటి నిర్మాణ శైలికి ప్రతీకలుగా విలక్షణమైన కళాకృతులను మన ముందుంచే ఎన్నో అపురూపమైన కట్టడాలు తారసపడతాయి. ఆంధ్రుల ప్రాచీన వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన గండికోట శ్రీ మాధవరాయస్వామి ఆలయ విశేషాలు, ఇంకా రంగనాయక స్వామి ఆలయ విశేషాలను ఈనాటి సభాష ఆంధ్రప్రదేశ్లో తెలుసుకుందాం రండి.
1: గండికోటలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో నిర్మాణాలు తనలో ఇముడ్చుకుని ఉన్నది. పోయిన వారం గండికోట కోట గురించి తెలుసుకున్నాం. ఈ వారం గండికోటలోని శ్రీ మాధవరాయ స్వామి దేవాలయం, శ్రీ రఘునాథ రంగనాయక స్వామి దేవాలయాల గురించి తెలుసుకుందాం. గండికోటలోని శ్రీ మాధవరాయస్వామి విగ్రహానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం విజయనగర పాలకులు హరిహర బుక్కరాయలు కాశీయాత్రకు వెళ్ళి అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకువస్తూ గోదావరి నది ఇసుక తెన్నెలపై విడిది చేశారట. వారికి కలలో ఒక బ్రాహ్మణ రూపంలో స్వామి కనిపించి అక్కడ భూమిని తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని, వాటిని తీసుకువెళ్ళి ఆలయాలను నిర్మించాలని సూచించారట. ఆ సూచన మేరకు అక్కడ తవ్వి విగ్రహాలను వెలికితీసి విజయనగర సామ్రాజ్యానికి తీసుకువచ్చి గండికోటలోని మాధవరాయస్వామిని, పామిడిలో పద్మనాభస్వామిని, ఒంటిమిట్టలో కోదండరామస్వామిని, గుత్తిలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాలను కట్టించి అగ్రహారాలను ఏర్పాటు చేసి ఉత్సవాలకు దానాలు కూడా చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తెలుస్తుంది. ఆలయ నిర్మాణాన్ని, శిల్ప కళారీతుల్ని, వాటి లక్షణాలను విశదంగా అధ్యయనం చేసి ఈ ఆలయాన్ని శాలివాహన శకం 16వ శతాబ్దం తొలినాళ్లలో, అంటే దాదాపు క్రీస్తు శకం 1501 నుండి 1525 మధ్యకాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ణయించారు. ఎత్తైన గోపురంతో, అద్భుతమైన శిల్ప కళతో శ్రీ మాధవరాయస్వామి ఆలయం గండికోటకే సిగబంతిగా నిలుస్తోంది.

తూర్పు ముఖంగా ఎత్తైన వేదిక మీద ఈ ఆలయం నిర్మించబడింది. గోపుర ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, కాళీయమర్ధన దృశ్యాలు, స్వాగతముద్రలో ఆహ్వానం పలుకుతున్న స్త్రీమూర్తులు కనువిందు చేస్తాయి.

ఆలయ గోపురం ప్రవేశద్వారం లోపలి భాగంలో రెండు వైపులా కొలువు తీరిన సాలభంజికల సుందరాకృతులు చెక్కబడి ఉన్నాయి. విశాలమైన లోపలి భాగంలో ఎదురుగా శిలామండపంగా ప్రధాన దేవాలయం దర్శనమిస్తుంది. ఆలయ గోపురం నాలుగు ప్రస్థారాల విమానంగా అసంపూర్తిగా నిర్మితమైనట్లు కనబడుతుంది. గోపురం అంతర్భాగంలో పైకప్పును పరిశీలిస్తే మొసలి, తాబేలు, చేపలు మొదలైనవి చెక్కినట్లుగా కనిపిస్తాయి. అర్ధశతాధిక శిలాస్తంభాలతో కూడిన వసారాతో శ్రీ మాధవరాయస్వామి ఆలయం అలరారుతోంది. ఈ ఆలయానికి తూర్పున ఉన్న ప్రధాన గోపురంతో పాటు మిగిలిన మూడు వైపులా మరో మూడు చిన్నపాటి ప్రవేశ మార్గాలు ఉన్నాయి.

ప్రధానాలయం చుట్టూ అసంఖ్యాకంగా ఎంతో పురాతనమైన స్తంభాల గుట్టలు, చావళ్ళు కనిపిస్తాయి. ఈ ఆలయంలో కుడివైపు శిలాతోరణాలు, ఎడమవైపు కళ్యాణ రంగమంటపాలు, ఆగ్నేయ భాగంలో పాకశాల అలంకారశాలలు, ఉత్తరం వైపున ఆళ్వారుల సన్నిధి విశేషంగా అమరి ఉన్నాయి. ఆలయ అధిష్టానం మీద లతలు, పువ్వులు, తామర రేకులు, లక్ష్మీదేవి, ఏనుగులు, యోధులు, యాలి లేదా వ్యాలా వింత రూపాలు, ఇతర ఆకృతుల శిల్పాలు కనిపిస్తాయి.

ఆలయ ప్రాంగణానికి ఆగ్నేయం వైపున వంటశాల మండపం ఉంది. దీని స్తంభాలకు వృత్తాకార పత్రాకృతులతో ఉన్న బోదెల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అందమైన పైకప్పు, గాలి వెలుతురు తగిన విధంగా ప్రవేశించే ఖాళీలతో ఈ మండపం విలసిల్లుతోంది. ఆలయం అర్ధమండపంలో 16 స్తంభాల కళ్యాణ మండపం నైరుతి మూలలో ఉంది. ఈ ప్రాంగణానికి ఈశాన్యంలో ఉన్న మండపాన్ని నవగ్రహ మండపంగాను, మాధవరాయస్వామి ఉత్సవ మండప ప్రవేశంగాను భావిస్తారు. దీని తలుపుల మీద లతలు, పువ్వులు, తామర రేకులు, గజలక్ష్మీ రూపాలను చెక్కిన రమణీయ దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. నవగ్రహ మండపానికి తూర్పున ఈశాన్య భాగంలో దీర్ఘచతురస్రాకార గర్భగృహంతో ఒక మందిరం ఉంది. అయితే ఇందులో ఎలాంటి విగ్రహాలు ప్రస్తుతం లేవు. కానీ దీనిని ఒకప్పటి ఆళ్వారులు లేదా సప్తఋషులు సన్నిధిగా భావిస్తారు. అర్ధమండపంలో ముందు 40 స్తంభాలతో మాధవరాయస్వామి ఆలయంలోని వంటశాల సహితంగా నాట్యమండపం ఉంది. ఈ మండపంలోని సభాస్థలికి చేరువగా ఉన్న స్తంభాలపై సంగీత వాద్య పరికరాలను ధరించిన స్త్రీ పురుష విగ్రహాలున్నాయి. నాట్యమండపంలోని ఒక స్తంభం

స్తంభం మీదున్న గజ వృషభాలు కలిసిన శిల్పం ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తుంది. ఈ రెండు జంతువుల శిల్పాన్ని శరీరాలు వేరుగా తలలు ఒకటిగా చెక్కారు. ఈ విశాల ప్రాంగణంలో మధ్యలో ఉన్న ప్రధానాలయం తూర్పు నుండి పడమర వైపుగా వ్యాపించి ఉంది. మహామండపం, అర్ధమండపం, ముఖమండపం, అంతరాళం, గర్భగృహాలతో విజయనగర వాస్తు శిల్పకళా ప్రాభవంతో అలరారుతున్న ఆగమోక్త ఆలయ నిర్మాణ శైలిని పర్యాటకులు చూసి తన్మయం చెందుతారు. మాధవరాయస్వామి ప్రధాన ఆలయ మండపంలోని స్తంభాల మీద యాలి లేదా వ్యాలాగా పిలిచే తమిళ పురాణ ప్రశస్తమైన ఒక జీవి ఆకృతులు కనిపిస్తాయి. సింహపు తల, లేచిన గుర్రపు కాళ్ళు, పైకెత్తిన ఏనుగు తొండం, పొడవాటి దంతాలతో సింహ, గజ, అశ్వలక్షణాలున్న అరుదైన జీవిగా ఈ యాలిని పరిశోధకులు పేర్కొంటారు. ప్రాచీన దక్షిణ భారత పురాణ వాంగ్మయానికి ప్రతినిధి ఈ యాలి. ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో అనేక దేవాలయాలలో తరచుగా స్తంభాలపై చెక్కబడిన ఈ వింత ఆకారం దక్షిణ భారత శిల్పకళలో ఎంతో ప్రాతినిధ్యం వహిస్తోంది. భౌతికంగా, ఆధ్యాత్మికంగా మానవులను రక్షించే ఒక సంరక్షక జీవిగా, జంతు ప్రపంచంపై ఆధిపత్యాన్ని కలిగిన నిర్భయ మృగంగా ఈ యాలి లేదా వ్యాలాను పరిగణిస్తారు. ఆలయం ప్రధాన నిర్మాణాల మీద ఈ వాహనం మీద ఖడ్గదారి అయిన అశ్వికుడు, అతని వెంట సైనికుడు చెక్కబడి ఉండడాన్ని గమనించవచ్చు. ఆలయంలో ఎడమవైపున చాలా ఉపాలయాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ విశేషమైన దేవతామూర్తులు కొలువుతీరి ఉండేవారట.

గండికోట రఘునాథ దేవాలయం మొట్టమొదటి ప్రస్తావన శాలివాహన శకం 1479 అంటే క్రీస్తు శకం 1557 నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఈ శాసనం గండికోటలోని రంగనాయకుడి గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది.

ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రఘునాథాలయం 100కి 100 పాళ్ళు విజయనగర రాజుల నిర్మాణమని స్పష్టమవుతోంది.

దీనిని బట్టి ఈ ఆలయాన్ని శాలివాహన శకం 15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. గండికోటలోని ధాన్యాగారానికి ఉత్తరం వైపున ఉన్న ఎత్తైన వేదిక మీద శ్రీ రఘునాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రంగనాయక ఆలయం అని కూడా పిలుస్తారు.

తూర్పుముఖంగా ఉన్న ఆలయ ప్రధాన ప్రవేశద్వారం ఎంతో ఉన్నతంగా రమణీయమైన నాలుగైదు సోపానాలతో పర్యాటకులను స్వాగతిస్తుంది. ఈ ఆలయం చుట్టూ కోటగోడల్ని తలపించే పటిష్టమైన ప్రాకారం నిర్మించబడి ఉంది. రక్షణ వలయం లాంటి ఈ ప్రాకారం పరివేష్టించిన ఆలయ ప్రాంగణంలో ఎడమవైపు వివిధ శిలా మండపాలు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో మూడు భాగాలుగా విభజించిన మండపాలు, ఆచ్ఛాదన లేకుండా శిథిలావస్థలో ఉన్న శిలాస్తంభాలు ద్యోతకమవుతాయి. ఆలయ ప్రాంగణానికి ఎడమవైపున అరుదైన నాలుగు ఆరు రాతి స్తంభాలతో నిలబెట్టిన కళ్యాణ మండపం, ఉత్సవ మండపం, అలంకార వంటశాలలు, యాగశాల దర్శనమిస్తాయి. ప్రధాన దేవాలయం మెట్లకు కింద భాగంలో అటూ ఇటూ ఆకర్షణీయంగా చెక్కిన విశిష్టమైన శిల్ప సంపద గోచరమవుతుంది.

ఈ ఆలయ ప్రాంగణంలోనే కుడివైపున్న ప్రహరీ గోడ లోపలి భాగంలో వందల ఏళ్లనాటి శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయానికి నంద్యాల చిన ఆవు భళేశ్వర మహారాజు క్రీస్తు శకం 1557లో 34 దానాలు, నంద్యాల తిమ్మదేవ మహారాజు క్రీస్తు శకం 1645లో 33 దానాలు ఇచ్చి ఆలయ దక్షిణ ప్రాకారంపై శాసనాలు వేయించారు.

ఆగమోక్తంగా నిర్మించిన ప్రధానాలయంలో విజయనగర శిల్పకళ నిర్మాణ చాతుర్యాలు మేళవించిన గర్భగృహం, అంతరాళం, అర్ధమండపం, ముఖమండపాలు శోభాయమానంగా అలరారుతున్నాయి. గర్భగృహంలో మూల విరాట్ విగ్రహం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ ఆలయంలో ఎలాంటి పూజాదికాలు కానరావు. ఆలయ మూల విరాట్టు అయిన శ్రీ రంగనాయక స్వామి విగ్రహం గండికోటకు సమీపంలోని మైలవరం పురావస్తు పరిశోధనా శాఖ వారి వస్తు ప్రదర్శనశాలలో దర్శనార్థం ఉంచారు. అర్ధమండపం 16 స్తంభాలతో నిర్మించబడింది. ఒక్కొక్క వరుసకు 4 స్తంభాలు చొప్పున 4 వరుసల్లో ఈ స్తంభాలున్నాయి. 24 స్తంభాలతో ముఖమండపం నిర్మించబడింది. ముఖమండపం నుండి అర్ధమండపంలోకి ప్రవేశించే మార్గంలో గోడమీద రేఖామాత్రంగా చెక్కిన దశావతారాలు అందరినీ అలరిస్తాయి.

మండపాలు, రాతి స్తంభాలు, శిలాతోరణాలతో విశేషమైన వాస్తు, శిల్ప, నిర్మాణ కళా వైభవాలను చాటి చెప్తున్న శ్రీ మాధవరాయ స్వామి, ఇంకా రంగనాయక స్వామి దేవాలయాలు గండికోటకే కాక ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమని చెప్పవచ్చు. ఆంధ్ర పౌరు

0: విషయానికి సంస్కృతి సంప్రదాయాలకు భక్తి ఆధ్యాత్మికతలకు ఆలవాలమైంది. విజయనగర సామ్రాజ్యాధిపతుల సమాధరణలో గణుతికెక్కిన ఇంతటి పూర్వ అపూర్వ వారసత్వ సంపద మన ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరి ఉండటం మనందరికీ ఎంతో గర్వకారణం.
1: మీరు ఇంతవరకు ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట రూపకం రెండవ భాగం విన్నారు. రచన శ్రీ పి నాగాంజనేయులు, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ. ఈ రూపకం తరువాయి భాగం వచ్చే గురువారం ఉదయం 9 గంటలకు ప్రసారమవుతుంది.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 9:30. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీకేయ, బుజ్జి, సాత్విక్ మరియు యంగమిని, వీరంతా అభిలాష కార్యక్రమంలో మాకు స్వయం కృషి చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సంగీతం రమేష్ నాయుడు, పాటకు సాహిత్యం సిరివెన్నెల.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో తర్వాత వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. వసంత గీతం చిత్రం నుంచి సాహిత్యం చక్రవర్తి, క్షమించాలి, సాహిత్యం వీటూరు సుందరమూర్తి, సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: తర్వాత వినండి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకి, భవ్యశ్రీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట దాగుడుమూతలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: భువనగిరి విద్యానగర్ నుంచి బురాహుద్దీన్ యూత్సి, విషాఫుద్దీన్ ప్రీతి, సురేష్ మధుసూదన్ రెడ్డి, ముత్యాల బాబు, సదానంద గౌడ్, అబ్దుల్ బాబా, అంజన, వీరంతా కోరుతున్న పాట గాజుల కృష్ణయ్య చిత్రం కోసం పి సుశీల పాడిన ఆత్రేయ గీతాన్ని కోరుతున్నారు. సంగీతం కెవి మహదేవన్.
3: తీస్తయ్యా.

మీరు వింటున్న పాట కోడలిద్దిన కాపురం చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. అది పాటను కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుంచి రవీంద్ర శర్మ, మురళీధర్ రెడ్డి, భాస్కర రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి, లలితమ్మ, హిమబిందు, సంయుక్త, సౌందర్య, అరుణ, అపర్ణ, అనిత, నేత్రావతి, సుహాసిని, లక్ష్మీ ప్రసన్న, మహతి, వీరందరి కోరికపై మీరు వింటున్న కోడలిద్దిన కాపురం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట అది.

కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, హర్షిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, వీరంతా కోరుతున్న పాట ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తోంది. మరికాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి. భారత్ యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ యుకే మధ్య ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా దేశ ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతుల రంగాలలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతూ ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు యుకే మార్కెట్లో మరింత అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర రంగాలకు విశేష అవకాశాలు ఏర్పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి ఎగుమతులకు అనుకూల రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో కీలకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా భారతదేశం, ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మనం కార్యక్రమంలో ముందుగా ఇటీవల భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA అంటే ఏమిటంటారు?
2: మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఏదైనా దేశం నుంచి భారతదేశమే కదా, ఏ దేశమైనా ఇంకో దేశానికి వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఎక్కువ సుంకాలు లేకుండా చేయాలంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా అవసరం అవుతాయి. ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే ఇది రెండు దేశాలు కావచ్చు, ఒక ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా డ్యూటీని తగ్గించేసి లేదా పూర్తిగా డ్యూటీ లేకుండా కూడా వస్తువుల మీద లేకుండా చేసే విధానం అండి. ఇది కాకుండా విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం కూడా సీటా అంటారు, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు బాగా సులభతరం అవుతాయి, వ్యాపార అభివృద్ధికి మరి విదేశీ పెట్టుబడులు కూడా కొత్త మార్గాలు ఏర్పడతాయి. దీని ద్వారా మళ్ళీ ఉద్యోగావకాశాలు కూడా కొత్తవి సృష్టించబడతాయి. ఈ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ 15 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన ఎక్స్పోర్టర్స్ కి కొత్త అవకాశాలను చాలా కల్పిస్తుందని చాలా మంది ఆశాహులుగా ఉన్నారు. తర్వాత కొత్త మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను సులభంగా అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ అగ్రిమెంట్ కల్పిస్తుందండి.
1: మేడం, ఈ సమయంలో ఈ

0: ఒప్పందం అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇరు దేశాలు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నాయి?
1: ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎక్కువ పోటీతత్వం బలపడే అవకాశం చాలా ఉందండి. ప్రతి రంగానికి ఎక్కడెక్కడైతే సుంకాలు తగ్గించారో, సుంకాలు లేకుండా చేశారో, వీటి వల్ల బాగా పోటీతత్వం పెరుగుతుంది. 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు చెప్తున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అధికారులు, మన భారతదేశం వాళ్ళు దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం యూకే మార్కెట్ లో భారత్ కంపెనీలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో చాలా గట్టి పోటీలో ఉండాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తో మన వస్తువులు సేవలు అంటే సర్వీసెస్ గూడ్స్ ఎగుమతుల్లో 99% జీరో డ్యూటీ లేదా స్వల్పంగా డ్యూటీలను తగ్గించి మొత్తం వస్తువులన్నింటినీ ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో యూకేకి జరిగే భారత వస్తు సేవల ఎగుమతులు చైనా, పాకిస్తాన్, బ్రిటన్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకి గట్టి పోటీగా ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇప్పుడు మరి అవకాశాలు అంటారా, చాలా పుష్కలంగా అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ లో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్ లో తమకు చాలా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చాలా మంది భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకి ఎగుమతి అయ్యే 99% వస్తు సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతి చేసే 90% వస్తు సేవలు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక్క అంశంలోనే మనకి చాలా ఈ ఒప్పందం వల్ల చాలా లాభాలు వస్తాయని మనం గ్రహించాలి.
0: మేడం, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి? గతంలో ఉన్న వాణిజ్య వ్యవస్థతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు?
1: ఈ వాణిజ్య దీంట్లో మామూలుగా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే ఒక్కొక్క రంగానికి 1-2 రంగాలకి పరిమితమై ఉండేది. కానీ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే సుంకం లేని ఎగుమతులు, అంటే డ్యూటీ లేకుండా ఎగుమతులు. ఇప్పటిదాకా ఎంతో కొంత మనం కస్టమ్స్ డ్యూటీని బ్రిటిష్ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఎగుమతుల రూపం ద్వారా. ఇప్పుడు భారతీయ తయారు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ అంటే వస్త్రాలు గాని, లెదర్ గూడ్స్ తోలు వస్త్రాలు గాని, ఆటో పార్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ అన్ని వస్తువులకి యూకే మార్కెట్ లో పూర్తిగా డ్యూటీ తీసివేయబడింది. అంటే అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నమాట ఈ సుంకం తీసేయడం వల్ల. అది కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బైలేటరల్ ట్రేడ్ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 2030 నాటికి ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని ఉమ్మడి లక్ష్యంగా ఈ రెండు కంట్రీస్ భావించాయి. ఇదే కాకుండా ద్వంద్వ పన్నులు అంటే డబుల్ టాక్సేషన్ సిస్టమ్, చాలా మటుకు ఈ డబుల్ టాక్సేషన్ సిస్టమ్ ను కూడా ఒప్పందం ద్వారా తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే భారతీయులు స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ గాని, ప్రొఫెషనల్స్ గాని ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా భారత్ లో ఒకేసారి ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అవసరం లేదు. అది వరకు 5 ఇయర్స్ కి సరిపడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇక్కడ కట్టి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు ఇది ఎగ్జెంప్షన్ అయిందండి. అంటే దీన్ని మినహాయించారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి చాలా మంది టెక్నికల్ పర్సన్స్ కానీ, నిపుణులు కానీ, స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ ఎవరెవరైతే యూకేకి వెళ్తున్నారో వాళ్ళందరూ దీని నుంచి మినహాయింపు పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో దిగుమతి సుంకాలు తగ్గింపు. మెయిన్ గా ఇప్పుడు మనం మామూలుగా మనం వాడుకుండే వస్తువులే కాకుండా ఈ స్కాచ్ విస్కీ, జిన్ను ఇట్లాంటి ఉత్పత్తులు కూడా బ్రిటిష్ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలు చాలా తగ్గించాయి. దీనివల్ల కూడా మంచి అవకాశాలు, తక్కువ ధరల్లో దిగుమతి చేసుకునే అవకాశం చాలా ఉంది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ, ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి యూకే మార్కెట్ లో విస్తరించడానికి ఈ అగ్రిమెంట్ చాలా చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇది మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి, ఈ ప్రొఫెషనల్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రయోజనాల్లో ఉద్యోగులకు ఊరట కలిగించారు, వినియోగదారులకు కూడా చౌకగా వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు.
0: మేడం, మరి ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటారు? ముఖ్యంగా ఏ రంగాలు ఎక్కువగా లాభపడనున్నాయంటారు?
1: ఈ ఒప్పందం కీలకంగా అంశం ఏమిటంటే 99% వరకు దిగుమతి సుంకాలు తొలగించడం. దీనిలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలతో పోటీ పడేందుకు కష్టపడుతున్న ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ రెడీమేడ్ గార్మెంట్స్, దానికి ఇది ఎంతో అవసరమైన పోటీతత్వాన్ని అందిస్తుందండి. మీకు ఒక చిన్న అవకాశాలు ఎలా ఉన్నాయో మన కొంచెం చిన్న స్టాటిస్టిక్ ద్వారా తెలుసుకుందాం. మనం లాస్ట్ ఇయర్ అంటే నిరుడు బ్రిటన్ లో 92

0: 2890 కోట్ల డాలర్ల విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది. వాటిలో భారత్ నుంచి వెళ్లిన వస్తువుల విలువ కేవలం 1520 కోట్ల డాలర్లు. ఈ వాటాను మరింత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ చాలా సహాయపడుతుంది. ఈ ఒప్పందం కింద బ్రిటన్ లో బాగా గిరాకీ ఉన్న రంగాల్లో భారత్ ఎగుమతులకి వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఇక రెడీమేడ్ గార్మెంట్ రంగానికి వస్తే భారతదేశం ప్రపంచ దేశాలకి 1630 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయినేడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ 139 కోట్ల డాలర్లే. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తుల దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మంచి ఎగుమతి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైన రంగం ఫుడ్ ప్రాసెసింగ్, అంటే ఆహార పదార్థాలు. గడిచిన సంవత్సరంలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న ప్రాసెస్ ఆహారం విలువ 3340 కోట్ల డాలర్లు కాగా ఇందులో భారత్ వాటా 35.4 కోట్ల డాలర్లు మాత్రమే. బ్రిటన్ కి రెడీ టు ఈట్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, సాస్లు, భారతీయ వంటకాలు, పికిల్స్ ఇవన్నీ ఎగుమతులు పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి. 2025లో భారత ప్రపంచ దేశానికి 2556 కోట్ల డాలర్ల విలువైన ధాన్యాలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ని ఎగుమతి చేసింది. సరిగ్గా ఇదే కాలంలో బ్రిటన్ 2320 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అందులో భారత్ వాటా కేవలం 3.1%. ఈ అగ్రిమెంట్ తో ఈ వాటాను బాగా పెంచుకుండడానికి అవకాశం ఉంది. పోయిన ఏడాది భారత్ అన్ని దేశాలకు ఎగుమతి చేసిన చేపలు, మాంసము, ప్రాసెస్డ్ మీట్ విలువ 1280 కోట్ల డాలర్లు అయితే, అదే సంవత్సరం బ్రిటన్ 1720 కోట్ల డాలర్ల విలువైన మాంసాహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఆ దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చిన వాటా విలువ 12.6 కోట్ల డాలర్లు మాత్రమే. మరి మనకి మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కానీ మంచి ఎగుమతికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని మన వాటాను పెంచుకోవచ్చు. బ్రిటన్ లో ఆహార ప్రమాణాలు పాటించడం మన ఎగుమతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహార ప్రమాణాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి, తప్పకుండా మన ఎగుమతిదారులు పాటించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, మోటార్ సైకిల్స్ పెద్ద సంఖ్యలో బ్రిటన్ కూడా పంపచ్చు. ఈ వస్తువుల విలువ 9220 కోట్ల డాలర్లు కాగా వాటిలో భారత్ ఎగుమతుల విలువ 32.5 కోట్లే. అయితే ఎందుకు నేను ఈ స్టాటిస్టిక్ చెప్తున్నానంటే, మనకి కెపాసిటీ ఉండి ఎగుమతి చేయడంలో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అమలైతే ఎక్కువ ఇంకా అవకాశాలను ఇంకా పొందొచ్చు.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈలకు ఈ ఒప్పందం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి మనం తీసుకుంటే చాలా భారీగా ఎగుమతికి అవకాశాలున్న ముఖ్య రంగాలు ఉన్నాయండి. అవి మెరైన్ ప్రొడక్ట్స్, అంటే సముద్ర ఉత్పత్తులు అంటారు మరి తెలుగులో, రొయ్యలు, ట్యూనా, మిగతా సీ ఫుడ్స్ ఎగుమతులు. గతంలో ఉన్న భారీ సుంకాలు ఉండేవి, బాగా డ్యూటీస్ ఉండేవి, 21.5% దాకా ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా తొలగించేయడం జరిగింది. అసలు సుంకమే లేదు, ఇప్పుడు డ్యూటీ లేదు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గాని ఎగుమతిదారులకి ఇది మంచి అపారమైన లాభం చేకూరింది. తర్వాత రంగం వ్యవసాయం, ప్రాసెస్ ఫుడ్స్. దీంట్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరప, మామిడి, మామిడి పండు గుజ్జు, పికిల్స్, చిరుధాన్యాలు అంటే మిల్లెట్ ప్రోడక్ట్స్, పాలు, వాటి పాల ఉత్పత్తులు యూకే మార్కెట్లకు సులభంగా తక్కువ ధరకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇకపోతే మనకి టెక్స్టైల్స్, గార్మెంట్స్, మంగళగిరి వంటి చేనేత ప్రాంతాలు ఉన్నాయి. మంగళగిరి కాకుండా అది వరకు వచ్చి మంగళగిరి నుంచి పంపిస్తున్నాము. అది కాకుండా మనకి కనీసం 15-16 చేనేత వివిధ వస్త్రాలు తయారు చేసే హ్యాండ్లూమ్స్, మిషనరీ వస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యూకే మార్కెట్ లో అంతర్జాతీయ బ్రాండ్ల నుండి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళందరికీ మంచి ఎగుమతి అవకాశాలు వస్తాయి. ఇకపోతే మనకి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఈ రెండింటిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బాగా ఉత్పత్తి అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్. ఎందుకంటే మన వీటిల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ రంగంలోనే ఎక్కువ పెట్టడం జరిగింది. అందుట్లో ఎంఎస్ఎంఈలకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మా ఉత్పత్తులు కానివ్వండి, ఆటో విడిభాగాలు కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ మిషనరీ అంటే పారిశ్రామిక యంత్రాలు కానివ్వండి, వీటన్నింటికి ఎగుమతులకి పన్ను తగ్గించడం వల్ల మంచి అవకాశం వస్తుంది. ఈ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మంచి కారణమై ఉంటుందండి.
1: మేడం, సుంకాల తగ్గింపు వల్ల భారత ఉత్పత్తులు యూకే మార్కెట్లో ఎంత మేరకు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలవంటారు?
0: ఈ భారత యూకే

0: వాణిజ్య ఒప్పందం 99% అన్ని ప్రోడక్ట్స్ భారతీయ ఉత్పత్తులకి అసలు డ్యూటీ లేదని చెప్పుకున్నాం కదండి. ఇది తొలగిపోవడంతో భారీగా తగ్గడంతో భారతీయ మ్యానుఫ్యాక్చరర్స్ కి అంతర్జాతీయంగా బాగా పోటీతత్వం అలవడేది బాగా లభిస్తుంది. ఈ ఒప్పందం కింద ఏంటంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అంటే మెరుగైన మార్కెట్ కావాలంటే మనకి డ్యూటీలు ఎక్కువ లేకుండా ఉంటే మెరుగైన మార్కెట్ ఉన్నట్టే కదా. అందుకని ఎక్కువగా మనం టెక్స్టైల్స్ కానీ అపారెల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, లెదర్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ వంటి తయారీ ఉత్పత్తుల్ని యూకే మార్కెట్ లోకి ఈ సున్నా సుంకం లేదా చాలా తక్కువ సుంకంతో ఎక్కువ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా జెమ్ అండ్ జ్యువెలరీని ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే ఈ రంగాన్ని 2025లో బ్రిటన్ ప్రపంచ దేశాల నుంచి 17,885 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో భారత్ నుంచి 100 కోట్ల మేర మాత్రమే దిగుమతి అయ్యింది. ఎందుకంటే ఈ రంగం కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గానీ అంతకు ముందు గానీ కొంచెం ఈ మార్కెట్లకు వెళ్ళడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే లండన్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కావడమే దీనికి కారణం. దీంట్లో నెగ్గుకు రావాలంటే ప్రభుత్వం వ్యాపారస్తులు గానీ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా చాలా కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఈ జెమ్ అండ్ జ్యువెలరీ దాంట్లో కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశంలోనే జెమ్ అండ్ జ్యువెలరీ అనేది 5వ స్థానం ఎగుమతులకి పొందింది కాబట్టి.
1: మేడం, మరి ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు మరియు కొత్త పరిశ్రమలు మన దేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి?
0: చాలానే ఉంటాయండి. ఎందుకంటే మన సమగ్రంగా అగ్రిమెంట్ చదువుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఒప్పందాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి బ్రిటన్ గవర్నమెంట్ కి కావాల్సిన వస్తువులకి ఆ రంగానికి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ ఉంటే మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కూడా లభిస్తాయి. ఎందుకంటే దాదాపు 99% వస్తువులు సుంకర్ లేని ప్రవేశమే లభించింది కాబట్టి ఈ బేసిస్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా త్వరగా వస్తాయి. అది కాకుండా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చాలా అధికారులు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ సెక్టర్ లో దగ్గరగా 1437 వ్యవసాయ ఉత్పత్తులకి సుంకాలు రద్దు చేయడం జరిగింది. ఇది మీరు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చదివితే తెలుస్తుంది. యూకే మార్కెట్ లో రాష్ట్ర రైతులు ప్రీమియం ధరలను పొందేందుకు వీలుంటుంది. అది కాకుండా మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, మిల్లెట్స్, సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా యూకే లో భారీగా డిమాండ్ ఉంది. వీటిని అందిపుచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదే కాకుండా టెక్స్టైల్స్ అండ్ లెదర్ గూడ్స్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్న మంగళగిరి గాని, ధర్మవరం గాని, ఈ మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా హ్యాండ్లూమ్ సెంటర్స్, తర్వాత ఈ రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ గూడ్స్ వీటి యూకే లో బాగా గ్లోబల్ ఫ్యాషన్ హౌస్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈ ప్రోడక్ట్స్ కి. ఇకపోతే ఫార్మా ఉత్పత్తులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా. సుంకాలు తొలగిపోవడం వల్ల ఏపీకి చెందిన ఫార్మాస్యూటికల్స్ కానీ, మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ కంపెనీలకి ఎగుమతికి అవకాశాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది బాగా. యూకే సంస్థలతో కూడా భాగస్వామ్యాల ద్వారా మెడికల్ డివైజెస్ రంగం, మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో మెడికల్ డివైజెస్ పార్కే ఉంది కాబట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ రంగానికి కొత్త పట్టుబడులు వచ్చే అవకాశం కల్పిస్తే ఈ రంగం నుంచి మెడికల్ డివైజెస్ని ఎగుమతి చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. దీన్ని మన ఇండస్ట్రీస్ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఎనర్జీ అంటే మౌలిక వసతులు, ఇంధన ఉపయోగం, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే రీ ఎనర్జీ ప్రాజెక్ట్స్, తర్వాత పట్టణ రవాణా వ్యవస్థలు అభివృద్ధికి యూకేకి బాగా ప్రాముఖ్యం ఉన్న బిజినెస్ మెన్లు, కన్సల్టెంట్స్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అందరితో ప్రణాళికలు చేసి మీటింగ్లు పెట్టుకొని డిస్కషన్లు చేసుకోవడం జరుగుతుందని నేను కూడా విన్నాను. ఇది ఇంకా త్వరగా ఈ ప్రణాళికలు చేసుకొని ఈ రంగాలు అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది.
1: మేడం, యువతకు ఉపాధి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు, సో వీటి పరంగా ఈ ఒప్పందం ఎంతవరకు దోహదపడుతుందంటారు?
0: ఇక్కడ మనం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని ఒకటి డ్రా చేసుకుని వీళ్ళు తయారు చేశారు.

0: ఆంధ్రప్రదేశ్ యువతకి యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం, అంటే దీన్ని ఇప్పుడు మనం చేసిన ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మంచి ఉపాధి గాని స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్యాభివృద్ధి గాని అవకాశాలు అందుబాటులోకి చాలా వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన భారతీయులకి, భారతీయ యువతకి ముందుగానే జాబ్ ఆఫర్స్ లేకుండానే 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండటానికి, పనిచేయటానికి లేతే చదువుకోవడానికి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి. ఈ వీసాలని బాగా ఉపయోగించుకొని యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అందరూ దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. వృత్తి నైపుణ్యాలు గుర్తింపు అంటే ఇంజనీర్లు కానీ, ఆర్కిటెక్చర్స్, నర్సులు, అకౌంటెంట్స్ యూకే భారతదేశాలకి మధ్య ప్రొఫెషనల్ అర్హతలకి పరస్పరం సహకరించి వీళ్ళ అర్హతల్ని గుర్తించి యూకే మార్కెట్ లో ఉద్యోగం చేయడం బాగా సులభతరం అవుతుందండి ఈ అగ్రిమెంట్ ద్వారా.
1: మేడం, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఇవి అగ్రిమెంట్ ద్వారా మన పెద్ద పరిశ్రమలకి, ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటాము. సేవా రంగాన్ని కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీటి ద్వారా చాలా అన్ని రంగాల్లో ఉన్న MSME సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే MSME ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశానికి కానీ ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటిది. వీటికి ఇంకా మంచి అవకాశాలు బాగా మెరుగయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ సుంకాల మినహాయింపు ఏ వస్తువులకైతే మేడ్ ఇన్ ఇండియా నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉన్నాయో వాటిని నిరూపించేందుకు ఆ సర్టిఫికెట్, అంటే ఒక సర్టిఫికెట్ ఉంటుందండి, సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ప్రోడక్ట్ ఏ ప్రదేశాన్ని చూస్తుంది అనేది కస్టమ్స్ అధికారుల ద్వారా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని త్వరితగతిగా కస్టమ్స్ వాళ్ళు ఇచ్చేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తర్వాత ఈ ఉత్పత్తులకి యూకే మార్కెట్ నాణ్యత, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రమాణాలకు సరిపోతాయా లేదో అని తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ఈ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, సర్టిఫికేషన్ కానీ ప్రమాణాలు పాటించకపోతే ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చే అవకాశాలను మనం కోల్పోయేటట్టు ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగుమతిదారులకు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈ సర్టిఫికేషన్స్ త్వరగా వచ్చే ఫెసిలిటేషన్ సర్వీసెస్ కి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అండి, వర్కింగ్ క్యాపిటల్. యూకే నుంచి జనరల్ గా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ముడిసరుకు కొనుగోలు చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కి MSMEలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసే దానికి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో MSMEలకి ముడిసరుకు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి తోడ్పడితే మంచి అవకాశాలను వీళ్ళు అందగుచ్చుకుంటారు. అదే కాకుండా పేపర్లెస్ ట్రేడ్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి వీటిని, ఆ విధానాలను అనుసరిస్తూ కస్టమ్స్ ప్రక్రియ సులభతరం చేయటం, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ వీళ్ళు పొందేలాగా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కలగజేయటం, ఇట్లాంటి సర్టిఫికేషన్ అంతా కూడా త్వరగా MSME సేవలు అందించే బిజినెస్ మెన్స్ కి సర్వీసెస్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా MSMEలు రాణించగలుగుతాయండి. కాకుండా ఇది యూకేకి ఈ సిబ్బందిని మనమైతే ఎప్పుడైతే ఈ స్టాఫ్ ని పంపిస్తుంటామో యూకేకి, ఈ సామాజిక భద్రత అని చెప్పాం కదా, దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి సలహాదారులుగా ఉండి ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టి ఎగుమతి వ్యాపారాల్లో ఎదురయ్యే సందేహాలు తీర్చడానికి మార్కెట్ యాక్సెస్ కి కావాల్సిన గైడ్ లైన్స్ ని రంగాల వారీగా అంటే సెక్టర్ వైజ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, MSME ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కొన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ సెంటర్స్ మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెంటర్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించాలండి.
1: మేడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పరిశ్రమల శాఖ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలంటారు?
0: యూకే మార్కెట్ సముద్ర ఉత్పత్తుల్లో 4.2% ఉంటే 8.5% దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దయ్యాయండి. దీనివల్ల ఏపీలో మరి కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి, రొయ్యల ఎగుమతిదారులకి చాలా ప్రయోజనం చేకూరింది కదా. దానికి కావలసిన విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి

0: నెల్లూరు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకి అంతర్జాతీయ ప్రమాణాలు క్వాలిటీ సర్టిఫికేషన్లు అందేలా చూడాలి. తర్వాత పసుపు, మిరప, మామిడి గుజ్జు, సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ లో నాణ్యత ప్రమాణాల సర్టిఫికేట్లకి రైతులకి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇదే కాకుండా మీరు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కొన్ని ఈ అవగాహన కార్యక్రమాలు చేసి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి, వాటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాలి, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పాలి. దీనికి సహకరిస్తూ ఈ ఒప్పందం ద్వారా వచ్చే ప్రయోజనాలను మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ సంఘాలు అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ మేము ఒక కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దీని ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు, తర్వాత వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించడానికి ఆగస్టు మొదటి వారం నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఈ కంప్లయన్సెస్ ఎట్లా చేయడానికి మేము ఒక స్పెషల్ సెల్లింగ్ కూడా ఫ్యాప్సీలో, ఫారెన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ సెల్లింగ్ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతోంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా కావాలంటే కూడా మేము తోడ్పడడానికి మేము ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగిందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎగుమతిదారులకి ఉపయోగపడాలంటే మేము ఇప్పుడు ఫ్యాప్సీ నుంచి సంసిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: ఇంతవరకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ట్యూన్ చేసి వింటున్నారు.
1: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10:30:30.
2: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
3: Kia, movement that inspires.
2: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
3: Kia, movement that inspires.
1: ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
0: లెటర్స్ ఉంటాయి కదా, కాదనమాట. శుభోదయం సౌజ్ఞమాడం అంటూ హర్విలకు స్వాగతం అంటూ మొహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేసి 8 ముక్కలు చేయాలి, అది ఎలా కుదురుతుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేస్తే 8 ముక్కలు అవ్వాలి, అది ఎలా కుదురుతుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 0866248114కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.
4: పోలీస్
5: మిస్ సీమా
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
4: హాయ్,
7: ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: నాణ్యతలో రాజీ లేదు,
9: ధరలో సాటి రాదు.
8: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
9: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్.

0: వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 45 సెకండ్ల కావస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేస్తే 8 ముక్కలు అవుతాయి, అది ఎలా కుదురుతుంది అని అడిగాను. చాలా మంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. ఆన్సర్ అయితే తెలియదు కానీ నా పేరు నాగమణి అంటూ మంగళగిరి నుంచి మస్తాన్రావు మెసేజ్ చేశారు. ఇంకా శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్వి శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ సూపర్ అంటూ పంపించారు. బి రాంబాబు గారు టైలర్. కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ అర్థం కాలేదు బట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా ఆజే సౌజ్ఞ మేడం నమస్తే అంటూ నిలువుగా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి అనంతపురం నుంచి అనురాధ గారు అబ్బా ఎలా పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ పంపించారు బట్ కరెక్ట్. ఇంకా మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకరావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. చాలా కష్టం మేడం అంటూ ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకండ్ల రమణారావు కవిత మోహిత్రావు బెంగళూరు నుంచి జోష్నవి బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

పంపించారు. ఇంకా మాధవి ఆంజనేయులు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అయితే పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. పాట అయితే అడుగుతున్నారు, పాట అయితే వేయలేను కానీ ఆన్సర్ అయితే చదివేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారా? ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 26 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. హార్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, దాన్ని కేవలం 3 సార్లు మాత్రమే కట్ చేసి 8 ముక్కలు చేయాలి, అది ఎలా అని అడిగాను. ఎలా అంటే ఫస్ట్ ప్లస్ షేప్లో అడ్డంగా నిలువుగా కోస్తే అలాగా, మళ్ళీ క్రాస్లో ఒకటి అలా కట్ చేస్తే 8 పీసెస్ అవుతాయి అన్నమాట. ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను, ఇంకా చాలామంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. కంటెం సత్యం గారు ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్కే రాజు రేణుకా ఫ్రమ్ గుంతకల్ నుంచి, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, మురళి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. ఇంకా హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అగ్రబాగ్ నుండి రమా సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 18 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలానే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను కార్యక్రమ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని NH 42 అభివృద్ధి పనుల కోసం 679.71 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు పోలవరం జిల్లా రంపచోడవరం చేరుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాగరంపల్లి వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించడానికి ఈరోజుతో గడువు ముగినుంది. తొలిగడువు ఈ నెల 14వ తేదీతో ముగిసినప్పటికీ ఎన్నికల సంఘం 24 వరకు పొడిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను డిసెంబర్లోగా పూర్తి చేసి నిర్వాసితులందరికీ కాలనీలకు తరలించేగా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కేవేట సిడివి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి పోలవరం ప్రాజెక్టు పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 136వ సంచిక 26వ తేదీ ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 715 పాయింట్లు, నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96 రూపాయల 58 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.

ఎస్, మీరు జూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 100.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. చూడగల సమయం 11 గంటల 8:14 అవుతుంది. నేను మీ ఆర్జే నగేష్ మాట్లాడుతాను. ఎంతసేపు మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇప్పటి నుంచి మనస్ టైం స్టార్ట్ అయింది. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ధూమ్ ధామ్గా మంచి పాటలతో పాటు మంచి విషయాలని, కొత్త కొత్త విషయాలను అయితే మీతో పంచుకోబోతున్నాను. చాలా చాలా మంచి విషయాలు మోసుకొచ్చానండి. సో మీకోసం ఎక్స్క్లూజివ్లీ మీకోసం అయితే మంచి పాటలు అయితే వేస్తాను. అండ్ మంచి పాటలతో పాటు మంచి విశేషాలను మరి చాలా చాలా వివరంగా మీకైతే వివరిస్తూ ఉంటాను. మంచి పాటలు అయితే వేస్తూ సో ప్రతి మీకు సో ఇప్పుడు సాంగ్ వచ్చేస్తుంది. మరి సినిమా కవర్లోకి మనం అయితే వెళ్ళిపోతున్నాము. మరి ఏ సినిమా సరే మన హిట్ అనేది టాక్ రావాలంటే స్టోరీ కానీ హీరో కానీ లేకపోతే దాంట్లోని ఎలిమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ లేకపోతే యానిమేషన్స్ కానీ లేదా వర్క్ కానీ డ్యాన్స్ కానీ పాటలు ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ సెగ్మెంట్ ప్రకారం ఆ లెక్క ప్రకారం అవన్నీ కూడా హిట్ అవుతూ ఉంటాయి. ఒకటి స్టోరీ బాగుందని హిట్ అవుతుంది, ఇంకోటి ఏమో హీరో మేనరిజం బాగుందని హిట్ అవుతుంది, ఇంకోటి యానిమేషన్ బాగుంది హిట్ అవుతుంది, ఇంకోటి పాటల వైజ్ గా హిట్ అవుతుంది. సో ఇలా రకరకాలుగా హిట్ అవుతూ ఉంటాయి. సో కానీ ఈ సినిమా హిట్ అవ్వాలంటే ముందు ప్రేక్షకుల ముందుకు రావాలి, ఆ వెనకాల ఉన్న కష్టం ఎలా ఉంటుంది ఏంటనేది చాలా ఉంటాయి అన్నమాట. సో అలాంటి సినిమాలు మనకి ఈరోజు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ఈరోజు మీతో చెప్పబోతున్నాను. అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి, సో ఏ విధంగా ఉన్నాయి, ఏ పొజిషన్ లో ఉన్నాయి, సో ఏ విధంగా రిలీజ్ అవ్వచ్చు, ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు, మరి సెలబ్రిటీస్ కొత్త కొత్తగా ఉన్న ఎంట్రీస్ ఇవ్వబోతున్నారా, ఇలాంటి విషయాన్ని కూడా మీతో మాట్లాడబోతున్నాను. సో చాలా చాలా మంచి విషయాలు అయితే మీతో మాట్లాడబోతున్నాను. సో నెక్స్ట్ అయితే సాంగ్ వచ్చేసి మీరు ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్, మీరు జూమ్ చేసుకుంటున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:14:59 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ఉన్నాం సినిమా కబుర్లో. సినిమా కబుర్లో చెప్పాను కదండి, మనకు ఇష్టమైన సినిమా హీరో సినిమా వస్తుంది అంటే చాలు, అబ్బా ధూమ్ ధామ్గా హడావిడిగా ఉంటుంది. సినిమా థియేటర్లన్నీ పెళ్ళికూతురులతో రెడీ అవుతూ ఉంటాయి. సో సినిమా పోస్టర్లన్నీ మన వాట్సాప్ గ్రూపుల్లో, లేకపోతే వీటిల్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో, అన్నింటిలో కూడా హల్చల్ చేస్తూ ఉంటాయన్నమాట. అలా హల్చల్ చేసే టైంలో ఇంకా సినిమా చూడాలని ఆతృత పెరుగుతుంది. దానికంటే ముందు గ్లిమ్స్ అని, తర్వాత ట్రైలర్స్ అని, ఇంకా ఫస్ట్ లుక్ అని, హ్యాపీ బర్త్డే విషెస్ అని, ఇలా రకరకాలు చేస్తుంటారు కదా. దానిలో భాగంగానే కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మొదటి వరకు వీరభద్రుడు ఎలా ఉందంటే సూపర్గా ఉంది. మరి సింగం సినిమాలో 3 పార్ట్లని ఉర్రూతలోగించి సినిమాని కొంచెం ఒక 3 సినిమాలను హై లెవెల్ లేపిన సినిమా అనమాట. అయితే ఆ దాంట్లో వీరభద్రుడు అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది. దాంట్లో ఆ పేరును ఉపయోగించుకొని ఒక సినిమా అనేది తీయడం జరిగిందట, వీరభద్రుడు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సూర్య మరి అదే కథానాయుడిగా యాక్ట్ చేస్తూ మరి తెరకెక్కుతున్న ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు, విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా ఉంది సెకండ్ సింగిల్ ద వెడ్డింగ్ సాంగ్ అని రిలీజ్ అయింది. సో అన్ని సాంగ్స్ రిలీజ్ అవుతుంటే ఈ సాంగ్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నావు నగేష్ అంటే గనక, దీంట్లో ప్రత్యేకత ఉంది. ఏమంటే గనక, ఈ మధ్యన ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏమంటే గనక, ప్రతి హీరో తన సినిమాలో తన పాటని, తన గళాన్ని విప్పి ఒక పాటని వినిపించాలని అనుకున్నప్పుడు ఏదో ఒక సినిమాని ఒక వేదికగా చేసుకుని స్పెషల్ సాంగ్ని పాడటం జరుగుతుంది. అందరూ కూడా ఒక కమెడియన్తో సహా, హీరోయిన్తో సహా అందరూ కూడా చాలామంది కూడా సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. చిరంజీవి గారు కానివచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మరి ఎన్టీఆర్ కావచ్చు, ఇలా రకరకాలు అందరూ కూడా, మరి రవితేజ, మరి ఈ పాటలన్నీ కూడా వాళ్ళు స్వయంగా కొన్ని పాడుకుంటున్నారు. అంటే స్పెషల్ అపీరెన్స్ కనిపించేలాగా సినిమాని హైప్ చేసుకునే విధంగా అయితే కానీ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట. దీనిలో భాగంగానే మనం తగ్గేది లేదన్నట్టుగా మరి మన సూర్య కూడా ఈ సెకండ్ సింగిల్ సాంగ్ ఏదైతే ఉందో, ద వెడ్డింగ్ సాంగ్ అనమాట. ఈ వెడ్డింగ్ సాంగ్లో ఆయన ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో కూడా చక్కగా చాలా మంచిగా ఆలపించారు. ఈ మధ్యనే ఆయన సోషల్ మీడియా కూడా దగ్గరకు వచ్చి ఇంతగా ఆదరిస్తున్న చాలా థ్యాంక్స్, మరి ఈ సినిమాను కూడా నేను తీస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి, సో మీ ఆదరణలు మాకు కావాలి అంటూ చక్కగా చెప్పడం జరిగిందనమాట. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఏం లేదండి, ఈ 25నే అంటే రేపే రిలీజ్ అవ్వబోతుంది.

సింహం. సూపర్ హిట్ సాంగ్ అయితే వేసారు. మరి సూర్య ఈ సినిమాలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసి దేవిశ్రీ ప్రసాదే స్వయంగా పాడిన అద్భుతమైన పాట అయితే ఎమడు సినిమా నుంచి వినేదాం. మీరు చూసి చేస్తుండే వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 11:27 అవుతుంది. వివిధ భారతిలో మనమైతే సినిమా కబుర్లో తెలుసుకుంటున్నాం చాలా చాలా మంచి విషయాలు. సో కిరణ్ అబ్బవరం అనగానే సాధారణ బీటెక్ స్టూడెంట్ అనుకుంటే పొరపాటు, ఎందుకంటే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే ప్లాన్ చేసుకుంటూ సినిమాలను ఒక లెవెల్కి తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈయన ప్రతిభను గుర్తించిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో రీసెంట్గా ఒక సినిమా అయితే కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే కనుక ఎవరు వచ్చారు అనుకుంటున్నారా? తెలుసు కదండి, ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా సో వైరల్ అవుతుందన్నమాట.

మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ ముఖ్య అతిథిగా వచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ చేయటం, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇవన్నీ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం మన హీరో చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారన్నమాట. సో నేను ఎప్పటికీ ఫేవరెట్ హీరోస్గా చెప్పుకునేది మిమ్మల్ని అని చెప్పి చెప్తూ ఈ జ్ఞాపకం ఎప్పుడు మర్చిపోలేనిది అంటూ కిరణ్ అబ్బవరం కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలని పంచుకోవడం జరిగిందనమాట. సో అసలు చాలా గ్రేట్ కదా, అంటే ఎందుకంటే చాలా టాలెంట్ని గుర్తించడం అనేది విషయం, దాన్ని అప్రిషియేట్ చేసి మరి రావటం అనేది మెగాస్టార్ అంటే ఇండస్ట్రీకా బాప్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఒక చిన్న సినిమాలకి వచ్చి మరి అలా చేయడం అనేది ఇదే కదండి, చాలా సినిమాలకి ఆయన వచ్చి మరి ఆయన విషయాలను పంచుకోవటం, మరి నాలాగా మీరు కూడా అవ్వాలి ఇంకా ఎదగాలని చెప్పి నేను కోరుకోవడం అనేది చాలా చాలా మంచి విషయాలు కదా. సో అలాంటివన్నీ కూడా మరి జరుగుతూ ఉంటాయి, అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు కొంచెం ఎమోషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇలాగే మన కిరణ్ అబ్బవరం హీరో కూడా ఇలాగే ఫీల్ అయ్యారనమాట. సో ఇది కూడా మన దీంట్లో పంచుకోవడం జరిగింది. అండ్ సాయి రాజేష్ నిర్మాతగా రవి నెంబూరు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. అండ్ ఫస్ట్ టైం మణిశర్మ గారు ఈ సినిమాకి మరి ఈయన సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది అయ్యింది ఆల్రెడీ, కొన్ని థియేటర్లో ప్రమోషన్స్తో మూవీస్ అయితే చూసేస్తున్నారు. సో ఎలా ఉందో కూడా కాసేపులో అప్డేట్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి, మరి మీతో చెప్పండి కనుక. ఇంకా నెక్స్ట్ పాట అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: Bharti FM 101.3.
1: ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు?

బాసర పట్ల రవికుమార్ రచించిన మురళి శ్రావణ భార్గవి బాణసుబడి సాంగ్ అయితే వినేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే సినిమా కబుర్లో మంచి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ ఏఐ ఇప్పుడు బాగా వాడేస్తున్నారు. ఈ ప్రతి చోట కూడా ఏఐ అనేది బాగా కనిపిస్తుంది. కొన్ని జాబ్స్ను కూడా ఇది మింగింది అనడంతో పాటు కొన్ని జాబ్స్ను కూడా ఇది కల్పిస్తుంది. సొంతగా ఎంటర్ప్రీనర్గా మారే అవకాశం అయితే ఉండి ఇవన్నీ ఛాన్సెస్ అని ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో అది ఎట్లాగైనా ఉన్నాయి, అది ఎలా ఉపయోగించుకుంటే అలా అనేది ఏఐ ఉంటుంది. కానీ మన వాళ్ళు సినిమాగా ఉపయోగించారన్నమాట. సో ఏం నేను చెప్పొచ్చు తెలుగు

తెలుగులో తొలి ఏఐ చిత్రంగా రూపొందించిన యమకింకరుడు రిటర్న్స్ ఈ మూవీ ట్రైలర్ను ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు విడుదల చేయడం జరిగింది. మరి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఈ వినూత్న చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ట్రైలర్ చాలా చాలా బాగుందని టాక్ అయితే ఉందన్నమాట. మరి సాంకేతికంగా అంటే ఏఐని ఉపయోగించి ఇలా కూడా సినిమా తీస్తారా, ఇది చాలా వైవిధ్యంగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లకి మంచి మంచి పేరు అయితే రావడం జరుగుతుంది. ఉపయోగించింది ఏఐనైనా కానీ పేరు మాత్రం మరి నిర్మించిన వారికి మరి నటించిన వారికి కూడా ఖచ్చితంగా మరి పేరు అయితే వస్తుంది అని చెప్పాను. ఇండస్ట్రీలో ఒక మంచి హిట్గా రిలీజ్ అవుతుంది, ఒక హిట్గా అవుతుంది. అంటే తొలి తెలుగు ఏఐ చిత్రంగా ఇదైతే రూపొందించడం జరిగింది యమకింకరుడు రిటర్న్స్ చిత్రాన్ని. సో ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయింది, మరి ట్రైల్స్ కూడా చాలా చాలా బాగుందని చెప్పి అంటున్నారన్నమాట. ఎలా ఉండబోతుందో మరి వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమా రావాలంటే మరి టైం అయితే పడుతుందని చెప్పి అంటున్నారు. మరి ఏంటో చూద్దాం. మరి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, మరి ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

శుద్ధాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించిన ఏఆర్ రహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎస్పీ బాలు అండ్ శ్రీనివాస్ గారు పడిన అద్భుతమైన పాట అయితే వేశారు రోబో మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు విత్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 11:51.5 ఉంది. మీ వాచ్లో టైం చెక్ చేసుకోండి, సెట్ చేసుకోండి. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం కదా, చాలా చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఇందుకే మాస్ మహారాజా అనగానే మన రవితేజ గుర్తొచ్చారు అనమాట. సో వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో రఘు అని ఆయన ఉన్నారన్నమాట. సో వాళ్ళ అబ్బాయి మాధవ్ అనే ఆయన ఒక సినిమా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమా ఏంటంటే కానీ మారెమ్మ, ఆయన హీరోగా నటించిన సినిమా పేరు మారెమ్మ అనే సినిమా రాబోతుంది. ఎప్పుడంటే త్వరలోనే, అతి త్వరలో వినాయక చవితికి ఒక మంచి కానుకగా మరి సెప్టెంబర్ 10వ తారీఖున విడుదల చేస్తున్నట్లుగా చెప్పారన్నమాట. దీంట్లో నాగబాబు గారు స్పెషల్ అపీరెన్స్లో నటిస్తూ ఉన్నారు. అండ్ ఈ రాస్టిక్ యాక్షన్ డ్రామాను సిహెచ్ క్రాంతి కుమార్ గారి దర్శకత్వంలో కేఎస్ఎన్ గారు క్రియేషన్స్లో నిర్మిస్తూ ఉన్నారన్నమాట. బాక్స్ ఆఫీస్ వద్ద వింత వింత సినిమాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఒక పోటీ ఉన్నప్పుడు కూడా మిగతా సినిమాలు అదే టైంలో వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి అనగానే చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. మరి ఈ సినిమాలు పోటీ ఉన్నా కానీ ఈ సినిమాకు మేము కూడా ఎక్కడ తగ్గేది లేదన్నట్లుగా మరి వీళ్ళు కూడా మారెమ్మ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా మీద భారీ అంచనా ఉంది. ఆ పోస్టర్ కూడా డెఫినెట్గా పెద్ద గ్రూమింగ్ అంటే పెద్దగా గడ్డంతో కూడా ఆ హీరో కనిపించడం జరుగుతుందన్నమాట. మరి ఈ మాధవ్ ఈ దీంట్లో యాక్షన్ ఎలా చూపిస్తారనేది, మరి మారెమ్మ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి చూడాల్సిందే. కాదు, ఇది కూడా మాస్ ఓరియంటెడ్ సినిమాగా అయితే రాబోతుంది అనమాట. అంటే పల్లె ప్రాంతాల్లో కూడా జరిగేటువంటి ఏరియాలో ఉండేటట్టుగా ఉన్నట్టుగా ఉంది ఆ కథ అంతా కూడా. సో మరి ఎలా ఉండబోతుంది అనేది మరి ఏంటో తెలియదు. బట్ రిలీజ్ అనేది మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ 10 వినాయక చవితి ఆ టైంలో రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఆ టైంలో రిలీజ్ చేస్తామని చెప్పి చిత్ర బృందం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట అనమాట. అది విషయం. సో చాలామంది కూడా మంచి మంచి విషయాలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఇది సినిమా కబుర్లో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీకోసం చూపి సాంగ్ ఇది రాబోతుంది.

0: For the first time since May, as tensions escalate in West Asia. Prime Minister Narendra Modi today extended his best wishes to the Indian contingent who are participating in the Commonwealth Games in Glasgow, Scotland. In a social media post, Mr. Modi expressed confidence that Indian athletes will compete with passion, determination and a spirit of excellence. The Prime Minister said the skills and dedication of the country's athletes continue to inspire countless Indians. And with that, we end this news bulletin.
1: ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు వేటూరి సాహిత్యానికి రావణుడే రాముడైతే చిత్రం నుండి.

కార్యక్రమంలో తరువాత వేటూరి సుందరరామూర్తి గీతానికి చక్రవర్తి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అల్లరి బుల్లోడు చిత్రం నుంచి.

0: మాతృదేశ విముక్తి కోసం ఈ పుణ్యభూమి మీద జన్మించిన వీర నారీమణుల జీవిత గాథలు భావితరాలకు ఆదర్శప్రాయమైనవి. జాతిరత్నాలుగా వెలుగొందిన ఈ వీర వనితలు దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ అతివల చరితలు మన సుకృతం.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: మీరు వింటున్న ఈ పాట ఎర్ర గులాబీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం.

రాష్ట్రాలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. ఈ నెల 26వ తేదీ

కనిపిస్తుంది. ఇది ఎలా అంటే, ఇందా చెప్పాను కదా, ఇందా చెప్పినట్లో పర్సనల్ వెహికల్స్ లేదా చిన్న ప్రైవేట్ వెహికల్స్కి ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చేసి ప్రయాణికులు ఎక్కించుకుంటానికి, అంటే బయట ప్రయాణాలు చేయడానికి కానీ, స్కూల్ బస్సెస్ కానీ, ట్యాక్సీలకు కానీ, ఆటోలకు కానీ, క్యాబ్లకు కానీ, మరి వీటన్నిటికీ కూడా యెల్లో కలర్ నంబర్ ప్లేట్ ఉండటం జరుగుతుంది అన్నమాట. మరి ట్యాక్స్

విధానం కూడా వీటికి, ఇంతకుముందు చెప్పాను సార్ వైట్ కలర్ నంబర్ ప్లేట్ గాను ఈ నంబర్ ప్లేట్కి మనం ట్యాక్స్ కడతామన్న విషయం తెలుసా చాలామందికి? ఓ దీనికి కూడా కలిపి ఉంటుందన్నమాట, దీని ప్రత్యేకంగా ఎక్కడా రాయరు, బట్ మీకు వచ్చిన మెన్షన్ చేసిన పేపర్లోనే ఆ విషయం అనేది రాసి ఉంటుంది కాబట్టి అది గమనించాలన్నమాట. సో ఈ వాహనం నడిపే వాళ్ళకి స్పెషల్గా అంటే ప్రైవేట్ అదే ప్రయాణికులు ఎక్కించుకుంటానికి, ట్యాక్సీలకి, క్యాబ్లకి, ఆటోలకి, లేకపోతే హైవే వెహికల్స్కి అన్నిటికీ కూడా మరి ఎక్కువగా ఈ యెల్లో కలర్ నంబర్ ప్లేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ట్యాక్సీ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వాహనం నడిపే డ్రైవర్లు కూడా కమర్షియల్ లైసెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ లైసెన్స్ కంపల్సరీగా ఉంటేనే వీళ్ళు డ్రైవింగ్కి చేస్తారు. కొంతమంది అయితే ఇలా కాకుండా అని చెప్పి అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా మరి జరిమానా అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. సో ఇంకా చాలా నెంబర్ ప్లేట్లు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు సాంగ్ ఇస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 20వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ్ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: Nivalula anantaram speaker Om Birla ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.

0: పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
1: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాత్ కా యే ముసద్దా కేబినెట్ మే చర్చా హోగీ, కేబినెట్ కే సాథియో కే సుజావ్ కే బాద్ ఉస్కా అంతిమ రూప్ దియా జాయేగా ఔర్ సోమవార్ సే జల్ద్ ఉస్ బిల్ కో సదన్ మే పారిత్ కరానే కా ప్రయాస్ కియా జాయే.
0: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకోవాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్, సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసి ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయ్ చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు బై లభించి నేరుగా సెమీఫైనల్కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు.

నరు పారా స్విమ్మర్ ఆర్వీవీ బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా బబిల్ హర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా మరి ఎస్పి బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట అమేజింగ్ సాంగ్ వినేశారు కదా రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలోంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియో సమయం 12:47 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఆ కాలం పాటలు అదిరిపో అదరిపోయే మూమెంట్స్ అండి, అసలు సూపర్ సాంగ్స్ కదా. సో ఇలా మరి మన పాటలు అయితే సాగుతూ ఉండగా మీకు తెలిసారా నేను మాట్లాడుతున్నాను అనమాట. మీకు తెలిసి కొంచెం తెలియని, నాకు తెలిసి నాకు కొంచెం తెలియని కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నానమాట. సో ఈ విషయాల్లో వచ్చేసి మనం రోజు చూసే మరి వాహనాలకు నంబర్ ప్లేట్లు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాం గమనిస్తాం. కానీ ఎందుకు ఈ కలర్ ఇస్తున్నారు, ఈ వెహికల్కి ఎందుకు ఈ కలరే వేస్తున్నారు, ఈ కలర్ నంబర్ ప్లేట్ ఈ వెహికల్కి ఎందుకు ఇస్తున్నారు అని రకరకాల వాదనలు ఉన్నాయి. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన బుర్రలో కూడా అనేక ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుదాం. ఆల్రెడీ నేను వైట్ కలర్ గురించి చెప్పాను, ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ గురించి చెప్పాను. సో ఇప్పుడు గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. మనం కూడా మన వెహికల్ కూడా ఉండే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని తెలుస్తుంది. సో మీరు వెహికల్ తీసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు వైట్ వాడే కదా గ్రీన్ ఎందుకు వచ్చింది అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కనుక ఎలక్ట్రికల్ వాహనాలు బాగా వాడకం పెరిగింది కాబట్టి, ఒక రెవల్యూషన్ అనేది ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా వస్తున్నాయి కాబట్టి. సో మనమైతే వైట్ ప్లేట్

నుంచి కొంతమంది గ్రీన్ ప్లేట్కి మారాల్సిన అవకాశం ఉంది. అంటే వైట్ ప్లేట్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవడం కాదండి, వెహికల్ని ఎలక్ట్రికల్ వాహనంగా మార్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఇది. సో ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇది ఉండటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కలర్ నంబర్ ప్లేట్ బాగా ట్రెండింగ్లో ఉంది. సో నంబర్ ప్లేట్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది అన్నమాట. సో ఈ నంబర్ ప్లేటు ఎలక్ట్రికల్ వాహనం మాత్రమే ఉంటుంది, ఇది గమనించాల్సిన విషయం. ఇంకోటి రెడ్ కలర్ చెప్పాను కదా, రెడ్ కలర్ ఈ రేర్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటి చెల్లుబాటు కూడా చాలా చాలా తక్కువ కాలం ఉంటుంది. అదేంటంటే కనుక టెస్టింగ్ వాహనాలు ఉంటాయి చూసారా, ఏదైనా డ్రైవింగ్ టెస్టింగ్ కానీ లేకపోతే బయట రోడ్ టెస్టింగ్ కానీ వెళ్ళేటప్పుడు ఈ వాహనాలకి ఎక్కువగా టెస్టింగ్ వాహనాలకు వెళ్ళే వాటికి మాత్రమే ఈ నెంబర్ ప్లేట్ కేటాయిస్తారంట. ఇది పర్మనెంట్గా ఉండదు. నేను చెప్పాను చూసారా, వైట్ కలర్ నెంబర్ ప్లేట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది, గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది, ఎల్లో కలర్ అదే ప్రయాణికులు ఎక్కించుకుంటానికి నెంబర్ ప్లేటు అది పర్మనెంట్గా ఉంటుంది. కానీ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ మాత్రం పర్మనెంట్గా ఎవరికి ఎవరు ఉండదు, ఉండకూడదు కూడా. ఇది ఎందుకంటే వాళ్ళు నెంబర్ ప్లేట్ కేటాయించి తర్వాత ఒక నెల రోజులు మాత్రమే ఈ టెస్టింగ్ పర్పస్ నేర్చుకోవడానికి లేదా బయటకు వెళ్ళి టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, ఆ వాహనానికి మాత్రమే ఇది ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్. ఈ అసలు చాలా చాలా అరుదు, కనబడవు, కనబడితే కూడా ఎక్కడో అరాకొరా కనిపిస్తూ ఉన్నాయట. అది నిజంగా లగ్జరీ హోటల్ వాహనాలకు, లగ్జరీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో మనకి కాదు, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలాంటి లగ్జరీ హోటల్స్లో ఉంటాయి చూసారా, అలాంటి వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది రేర్గా మన వైపు అసలు ఉండనే ఉండదు, ఎక్కడన్నా తారసపడితే చాలా చాలా అనమాట. సో ఇవన్నమాట. సో ఈరోజు విన్నారు కదా చాలా చాలా మంచి విషయాల గురించి, ఎందుకంటే ఇవి మన బుర్రలో ఎప్పటికీ ఉంటాయి, గ్రీన్, రెడ్ ఎల్లో వైట్ ఏంటి కలర్స్, వెహికల్ అన్ని నాలుగు చక్రాలు, రెండు చక్రాలు, మూడు చక్రాలు ఉన్నాయి కదా, ఎందుకు వేరియేషన్ అంటే కనుక కలర్లోనే ఉంది, మనం గమనించాల్సింది. సో నెంబర్ ప్లేట్ల గురించి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకెప్పుడు తెలిసినప్పుడు ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తున్నాం, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాల సిలబస్ మార్చడం, ముస్తాబు వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వికసిత్ భారత్ దిశగా పయనిస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ అన్నారు. ఈరోజు వజ్రకరూర్ మండలం కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్లో ఆయన పాల్గొన్నారు. విద్య వల్లే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వీలవుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయప్రకాష్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తాయని అన్నారు. రాష్ట్రంలో 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ఆగస్టు 1వ తేదీ నుంచి కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటి ఎద్దడి ఏర్పడిన సంవత్సరాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు క్యారీ ఓవర్ స్టోరేజ్ జలాలను పంపిణీ చేయాలని కృష్ణా ట్రిబ్యునల్ను ఆంధ్రప్రదేశ్ కోరింది. 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కృష్ణా ట్రిబ్యునల్ 2 విచారణలో భాగంగా ఈ మేరకు వాదనలు వినిపించింది. ఎల్నినో పరిస్థితుల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయని, ఇవి ఋతుపవనాలపై మరింత ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాల కాలమంతటా ఎల్నినో ప్రభావం ఉంటుందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరుపుస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

సుబ్రీ సాంకేతిక నిశ్చిత కథ భాస్కర్ పట్ల రవికుమార్ రచించగా కార్తీక్ పాడిన అద్భుతమైన పాట సీమ శాస్త్రి మూవీ నుంచి విన్నారు. మీరు చూచేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:59 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. సో ఈ కాలంలో స్మార్ట్ ఫోన్తో గడిపే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా లేదా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అనేది కామెంటే కాదండి, ఆలోచించండి. జస్ట్ జస్ట్ ఒక థింకింగ్, అంటే మీరు ఒక ఆలోచనకు వస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకని చెప్తున్నానంటే ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నాం? సాంప్రదాయం అంటే ఏమేమి ఉంటాయి? మన ఇండ్లు, మనం ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, లేకపోతే మన వాతావరణం, మన ఇల్లు, ఇంకా రకరకాల అవన్నీ ఉంటాయి మేడం. సో సెల్ ఫోన్కి అతుక్కుపోవడం అంటే ఓన్లీ మొబైలే ఉంటుంది. మొబైల్లో మీరు చూసే ఏమైతే ఉన్నాయో, కాల్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ షార్ట్స్ కానీ, మీ టైం వేస్ట్ చేసే ఇంకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఏది బెటర్, ఎటువైపు వెళ్తున్నారు? ఎస్పెషల్లీ ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీకోసం గోల్డెన్ డైమండ్స్ మగువల కోసం అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో కాలం మారినా కానీ, సాంకేతికత ఎంత పెరిగినా కానీ, పూర్వపు తరాల నుంచి నేర్చుకోవాల్సిన చాలా చాలా విషయాలు మనకైతే ఉంటూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు మీ అమ్మగారిని అడగండి, మీరు మీ అమ్మగారిని లేదా మీ అమ్మమ్మ గారిని అడగండి, సాంప్రదాయాలు ఒకప్పుడు ఎలా ఉండే, ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవి, ఏమేమి జరిగాయి, ఒక 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు ఎలా ఉండేవాళ్ళు, ఏం జరిగేది, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, వారు నేర్పింది ఏంటి, నాకేమైనా నేర్పావా అని చెప్పి ఒకసారి క్వశ్చన్ చేయండి. సో ఏం నేర్చుకోవాలన్న విషయం నేను కాసేపులో ఎలాగైనా చెప్తాను, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళని అడగండి. సో ఏమి నేర్చుకున్నారని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏమి నేర్పారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఈ గ్యాప్లో ఎలాగో 5-10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి పాట వినడానికి. మరి అమ్మమ్మల నుంచి పెద్దవారి నుంచి, ఆనాటి వారి నుంచి ఏమేమి నేర్చుకున్నారు, మీరు ఏమేమి నేర్చుకోవాలన్న విషయం నేను చెప్తాను, ఏమి నేర్చుకోవాలో మరి నేను చెప్తాను, మరి ఏమి నేర్చుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక పాట ప్లే చేస్తున్నాను, దాని లోపల ఈ ధీరాలో మీకు నచ్చిన మరి ఈ విషయాలనైతే ఖచ్చితంగా చెప్తాను. మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఎండింగ్ మాత్రం మారిపోతుంది, మీ స్ట్రక్చర్ అనేది, మీ లైఫ్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది అనమాట. సో ఈ లోపల నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి అడిచండి. ఈ లోపల మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, ఈ సాంగ్ డాన్ సీను ఇసులో నుంచి. మరి వింటూ ఎంజాయ్ చేయండి భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,
1: మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించేదానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.
0: శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్వారీ లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్, నిబంధనలకు విరుద్దంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గాని గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్, పేద విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన రెండు కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలిచల్లి స్వాగతం పలికి రెండో దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 TMC క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే గానీ మన శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన సమర్పణకు గడువు ఈరోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈరోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్ధిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాష్వా వర్ధంతి ఈరోజు. గుర్రం జాష్వా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిరసించగా కుమార్ సాను అండ్ స్వర్ణలత పడిన అద్భుతమైన పాట జయం మందిర చిత్రంలోంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:34 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ధీరవాళ్ళని అడిగిన క్వశ్చన్కి మరి ఎందుకు క్వశ్చన్ అన్నాను తెలుసా? నోరు జారలేదండి, నోరు కావాలని అడిగాను. మీరు క్వశ్చన్ అడిగారా? నేను అడిగిన క్వశ్చన్ని మీరు మీ అమ్మమ్మల్ని కానీ అవైలబుల్గా ఉంటే మీ అమ్మగారిని కానీ ఎవరిని అడిగారా? అడిగే ఉంటారా? సో దానికైతే ఆన్సర్లు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు ఎలా ఉండేది సాంప్రదాయబద్ధంగా, మరి ఎలాంటి ఫోన్లు కానీ ఎలాంటి టెక్నాలజీ కానీ ఏమి ఉండేది కదా. ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, మరి అత్త మామలు, మన మన ఇల్లు, మన ఊరు, మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మనకి కనెక్షన్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే కాంటాక్ట్లోకి వచ్చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. సో ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం ఫోన్ కొనుక్కొని దానిలో కష్టాలను కూడా కొనుక్కొని కొరియర్లో తెచ్చుకుంటున్నాం అనమాట. ఇది విషయం, ఇది గమనించాల్సింది. కానీ ఈరోజు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు నేను మేము చెప్తున్నాను కాబట్టి చెప్పాను కదా, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా చాలా మార్పులు వస్తాయి అని చెప్పాను. అయితే ఫస్ట్ విషయం ఏంటంటే సహనం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా మీరు వాడుతూ ఉండగా వచ్చింది ఏంటంటే సహనం మారిపోయింది అనమాట. అయితే ఆ కాలంలో ఎలా ఉండేది తెలుసుకుందాం. సహనం కానీ మానసిక ధైర్యం కానీ మానసిక స్థైర్యం కానీ ఎలా ఉండేది తెలుసా? ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కొనే శక్తి ఉండేది వాళ్ళకి. ఎంతటి కష్టాలనైనా సరే ఎదుర్కొని కృంగిపోకుండా కుటుంబ సభ్యుల బాధ్యతను, కుటుంబాల బాధ్యతలను నవ్వుతూ మోసేవాళ్ళు. ఎంత కష్టాన్ని అనుభవించినా కానీ ఇంట్లో నిజంగానే అత్తమామలు భర్త వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టినా కానీ, మరి ఇంట్లో ఎంతమందికి వండి వార్చినా కానీ, ఎన్ని కష్టాలు పడినా కానీ బయటకు వచ్చి వీధిలో ఎవరితోనో మాట్లాడేటప్పుడు నవ్వుతూనే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ బాధ మహా అయితే వాళ్ళ అమ్మగారితో చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమని చెప్పేవాళ్ళు, ఇది నేను పడ్డానమ్మా, ఇలాంటి సామాన్యంగా జరుగుతూ ఉంటాయి, నువ్వు కూడా అనుభవించాలి తప్పదు. కానీ అదేవిధంగా ధైర్యాన్ని వహించి ఖచ్చితంగా ఈ కష్టాన్ని కృంగిపోకుండా భరించాలని చెప్పేవాళ్ళు. ఇది ఆ కాలంలో జరిగేది. మరి ఈ కాలంలో చేయాల్సిన పని ఏంటి? ఈ కాలంలో మహిళలు, మహిళామణులు మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న సమస్యలకే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాళ్ళని కసురుకోవడం, చిన్న చిన్న విషయాలకే మరి ఏవో డెసిషన్లు తీసేసుకోవడం, మరి లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా చిన్న చిన్న విషయాలని, ఆందోళనల్ని పేరెంట్స్కి తెలియచేయడం, అత్తమామ తెలియచేయడం, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఫ్యామిలీ

సభ్యులకు కానీ, లేకపోతే ఆఫీసుల విషయాలైతే వెంటనే బాస్కి కానీ కొలీగ్స్ కానీ తెలియజేసుకుని ఆ ఒడిదుడుకులను తట్టుకునే శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్థిరత్వాన్ని సంపాదించుకొని ఓర్పుకు అలవర్చుకుంటే గనక మీ అమ్మగారు ఎంత బాగా అయితే భరించి కష్టాలకు వచ్చి జీవితాన్ని గడుపుతూ వస్తున్నారో అలాంటి విషయాలే మనం మీరు కానీ చేసేవచ్చు అనమాట. ఇంకొకటి ఉంది సమయ పాలన, మెయిన్ ఇది బాగా బాగా ఇంపార్టెంట్ అండి, క్రమశిక్షణ కూడా. సో ఈ క్రమశిక్షణ ఎలా ఉండేది, సమయపాలన ఎలా ఉండేది అంటే, ఆ కాలంలో అయితే కనుక సమయపాలన అలారంలు పెట్టుకొని కానీ, టెక్నాలజీ అయిపోయినా కానీ, సో ఇవన్నీ ఉండేవి కాదు అక్కడ. జస్ట్ కోడి కూసిందా, లేచామా, పని చేసామా అన్నట్లుగా ఉండే. ఇవన్నీ నేను చెప్పాల్సిన విషయాలు కాదు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది, చెప్పాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రతి అమ్మ చెప్తే ఏమనుకుంటుందో అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరు ప్రవర్తించే తీరును బట్టి. సో ఆ తీరును మార్చాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. కొంచెం నొప్పించినా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అలారంలు కానీ, టెక్నాలజీ కానీ లేని టైంలో తెల్లవారుజం లేచి ఇంటి పనులన్నీ బండిట చాగరి. ఇప్పటికి మళ్ళీ చిన్న చిన్న వీధులు కాదు, చిన్న చిన్న ఇళ్ళు కాదు, అప్పుడు లంక అంతా కొంపలు అంటారు సరే అట్లా అనమాట. లంక అంతా పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి, పూల మొక్కలు కానీ, చెట్లు కానీ, చుట్టూరు కొబ్బరి చెట్లు కానీ, మామిడి చెట్లు, వేప చెట్లు, ఇవన్నీ ఆ ఇంట్లోనే ఉండే. అవన్నీ ఊడ్చి వార్చి తీర్చి అన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ సమయానికి పూర్తి చేసేవాళ్ళు. మరలా ఆ పని చేసుకొని మరి తోట పనికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఏం జరుగుతుంది, ఫోన్ స్క్రీన్ టైంకి బానిసగా అయిపోతున్నాం వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎస్పెషల్లీ లేడీస్ గురించే కాదు, జెంట్స్ గురించి కూడా చెప్తున్నాను ఈ విషయం. అంటే ఎక్కువగా ధీరలో మన లేడీస్ గురించి మాట్లాడతాం కాబట్టి చెప్తున్నాను. సో రోజువారీ సమయంలో ఎక్కువ పని మీరు ఒక గమనించండి, పొద్దున్నే 6 లేచాం అనుకోండి, ఈవినింగ్ 9:30 10కి పడుకున్నాం అనుకోండి, దీంట్లో ఎంత టైంని స్క్రీన్కి ఆపాదిస్తున్నాం, స్క్రీన్తో గడుపుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే కనుక మీకు విషయం అనేది వివరంగా అర్థమైపోతుంది. ఎందుకంటే స్క్రీన్కి అతుక్కుపోవడం వల్ల ఒకటి ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, మరి ఫ్యామిలీ సమస్యలు వస్తున్నాయి, మరి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయా అంటే లేవు, కానీ టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి, కానీ అతుక్కుని మరీ వెళ్ళాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అనమాట. ఏమంటారు, మరి అలాంటి క్రమశిక్షణ కలిగి ఉదయమే లేచి మంచి అలవాట్లను పెంపొందించుకొని డెవలప్ అవ్వాలి. ఇదివరకు కూలి పనులకు వెళ్ళేవాళ్ళు అన్ని పనులు చేసుకొని 9-10 ఇంటికల్లా, ఇప్పుడు మనం జాబులకు వెళ్తున్నాం, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. వాళ్ళు ఇంకా మట్టిలోను లేకపోతే ఇసుకలోను వాటిల్లో వీటిల్లో కష్టపడుతూ ఉండేవాళ్ళు, మోపులు ఎత్తేవాళ్ళు, మరి ఊడుపులు ఉడిచేవాళ్ళు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ పనులు చేశారు. కావాలంటే మీ అమ్మమ్మల్ని అమ్మల్ని అడగండి, ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తారు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి, మరి ఫోన్తోనే గడుపుతున్నారా? అందరినీ అంటలేదు, గడపకపోతే చాలా చాలా మంచిది. సో ఇప్పటికైనా మంచి నేర్చుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా ఒక ముఖ్యంగా 2 పాయింట్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మరి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, మీరు వింటమే కాదు మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రూపొందించగా ఎస్పీ బాలు గారు వారి బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:51:46 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ధీరలో మనం అయితే మంచి మరి విషయాలు తెలుసుకుంటాం. ఈ రోజు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో వస్తున్నాను. ఐ థింక్ మీరు యాక్సెప్ట్ చేస్తే, మీ మనసులోకి ఈ మాటల్ని అంగీకరిస్తే మాత్రమే ఈ అద్భుతాలు జరుగుతాయంటే అనమాట. సో నేనైతే తప్పేమన్నా అన్నాను, తప్పేమన్నా మాడినా అనిపిస్తుందా మీకన్నా, కానీ కాదు కదా, మీ మనసులో ఉన్నది నేను అన్నాను. కాకపోతే ఎప్పటి నుంచో ఇది నేర్చుకుందాం అది నేర్చుకుందాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసే వాళ్ళ కోసమే ఈరోజు నేను మాట్లాడుతున్నాను అనమాట. సో ఈ కాలంలో ఎలా ఉంది, ఆ కాలంలో ఎలా ఉంది, మీ అమ్మమ్మలు కానీ అమ్మగారులు కానీ ఏమైనా చెప్పారా, మీ మమ్మీస్ ఏమైనా నేర్పించారా, ఏమైనా నేర్చుకున్నారా, మీరు అడిగారా ఎప్పుడన్నా అనే విషయం గురించి మాట్లాడుతుంది కదా. సో ఆరోగ్య విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఆరోగ్యం, జీవనశైలి, వంటల రహస్యాలు ఇవన్నీ ఏమైనా చెప్పారా? సో ఒకప్పుడు రోటి పచ్చడి అంటే బాగా ఏమన్నా, ఇప్పుడు రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారా? పికెల్ ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చి పడుతుంది. సో ఈరోజు బిర్యానీ ఇంట్లో చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది లంచ్ టైం కాబట్టి ఈ మాట మాట్లాడాల్సింది. ఎందుకంటే బిర్యానీ అనగానే కొండో లేకపోతే బకెట్టో లేకపోతే ఇంకో రకమో ఇంటికి ఏదో ఒక మరి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. మన ఇంటికి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది తినేయచ్చు. అది కలుషితమైందా లేకపోతే బాగోలేదా, ఎప్పుడు చికెన్ వేస్తున్నారు, ఎలా దాంట్లో ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది, ఇది నా క్వశ్చన్. ఇంట్లో ఆరోగ్యం మీరు పెడితే మరి మీరు పెట్టే ఆహారంలో ఎంత ఆరోగ్యంగా ఉంటుంది? మరి ఇంట్లో ఆరోగ్యాన్ని మీరు గనక బయట నుంచి కొనితెచ్చుకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే, ఇంట్లో వాళ్ళకి మీరు ఆ ఫుడ్ పెడుతుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నట్టే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అనమాట. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి ఇంతకుముందు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి, వంటల రహస్యాల గురించి ఏంటంటే, ఆ కాలంలో ఎలా ఉండేదంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని వండేవాళ్ళు. ప్రకృతి సిద్ధమైన మరి ఆహారాన్ని, ఆకుల్ని, మరి కూరగాయలని ఎప్పటికప్పుడు తెచ్చుకొని వండేవాళ్ళు అనమాట. అప్పుడు ఇప్పటికి వెళ్ళే కూరగాయలని కొనటం అనేది ఉండేది కాదు, మార్పిడి అనమాట. వంకాయలు మీకు వండితే బెండకాయలు మాకు ఇవ్వండి అన్నట్లుగా అలా ఉండేది అనమాట. మార్పిడి చేసుకునేవాళ్ళు. శారీరక కష్టం ఉండేది, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ను మాత్రం తినేవాళ్ళు. అప్పుడు ఈ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఉండేవి కాదనమాట, ఈ హోటల్స్ అన్నీ ఉండేవి కాదు. సో

నేను తినొద్దు అంటలేదు కానీ అత్యవసర టైంలో తినొచ్చు తప్పలేదు. కానీ అదే పనిగా వారానికి 6 సార్లు బయట తిని ఒకసారి మాత్రమే ఇంట్లో తినే రోజులు వచ్చేసినాయి ఈ రోజుల్లో. కొన్ని రోజుల్లో బిర్యానీ పాయింట్లు ఇవన్నీ కూడా రోడ్ల మీదకి తెచ్చేసి అమ్మే టైం అయితే వచ్చేస్తుంది దగ్గరలోనే. సో ఎందుకంటే అది మన ప్రాబ్లం కాబట్టి, సో వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది విషయం. అయితే బయట ఫుడ్డు జంక్ ఫుడ్పై ఆధారపడకుండా ఇంట్లో ఆరోగ్యానిచ్చే సాంప్రదాయ వంటలు నేర్చుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు అప్పుడున్న కందిపప్పు ఇప్పుడు లేదా, అప్పుడున్న వంకాయలు ఇప్పుడు లేవా, అప్పుడున్న మునక్కాయలు ఇప్పుడు లేవా, అప్పుడున్న గుడ్లు ఇప్పుడు లేవా, అప్పుడున్న చికెన్ ఇక్కడ లేదా, కానీ కలుషితం మాత్రం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే బయట నుంచి కాకుండా మన సొంతగా పండించుకున్నాయి, మన సొంతగా తెచ్చుకున్నాయి వండితే మంచిదని నా ఉద్దేశం. అప్పుడు అవే ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి, కానీ వాడే పద్ధతి మాత్రం మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇది విషయం. సో ఇంకా సంతృప్తి అసంతృప్తి గురించి మాట్లాడదాం. చాలామంది ఈ విసిగిపోయి ఉన్న వాటి గురించి మాట్లాడదనమాట. ఉన్నదాంతో సంతృప్తి పడి ఏదైతే ఉందో అదే తిని అలాగే ఉండి ప్రక్క వాళ్ళతో పోల్చుకొని ప్రశాంతంగా ఉండే రోజులు అవైతే, మరి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసి వీడియోలను చూసి నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలని చెప్పి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఇప్పటికీ ఈ విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ప్రస్తావించండి. ఈరోజు నేను ఇది విన్నాను, ఎలా ఉంటుంది ఇంట్లో ఒకసారి నిదానంగా ఒకరోజు స్టార్ట్ చేయండి. మీకు ఆ సాంప్రదాయంలో రుచి తెలిస్తే ఖచ్చితంగా మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు, అలవాటు చేసుకుంటారు, మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో ఇది విషయం. సో నెక్స్ట్ మనం మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

8684 8884కి మెసేజ్ చేయమని చెప్పారు. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు, ఆలస్యం చేయకుండా. సో నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి వెళ్ళిపోతున్నాను. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. తూచి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్కి షూ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, పెడన పరిమి అబ్దుల్ కలాం మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి నెక్స్ట్ వచ్చేసి కాళ శ్రీనివాసరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇంకా వచ్చేసి పెద్ద పరియ తిరుపతి జిల్లా నుంచి మునిమామ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సంపు రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, వై వెంకట్రెడ్డి లక్కవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే, తిన్న వెంటనే ఒక పని ఉందండి, అది చేయాలి, అది చేసిన తర్వాత ఏదైనా. సో గడ్డం వెంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కొలిపర నుంచి మల్లిక తిన్న వెంటనే ఏం చేస్తారో కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ వీళ్ళందరూ కొడుమూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. రైట్, ఆన్సర్ అయితే పంపించలేదు. రైట్ అండి, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా మహమ్మద్ దినాయతుల్లా మెసేజ్ చేస్తున్నారు, స్వాగతం అంటూ పంపించారు. మరి ఏం ఆన్సర్ తెలియదు. మరి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మేము మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. బిర్యానీ తిన్న వెంటనే ఇంకేం చేస్తారనేది. ఇంకా నెక్స్ట్ మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరు తీసుకున్న దానికంటే ముందు ఇంకోటి చేస్తారండి, అది ఏదో నేను చెప్తాను. ఇంకా పెడన జగనంద కాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ కాదండి, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి రఘుపతి ఈశ్వరమ్మ శరణ్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రెడ్డివారిపల్లి నుంచి టి శంకర ఎర్రవారిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రామ సుధాకర్ ఇంకా వచ్చేసి ఇలా వీళ్ళు రామ సుధాకర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. బాబా బాబా, రాంగ్ ఆన్సర్ పంపిస్తుంటే ఆ కిక్కే వేరబా. సో పి జానకీ రామ్ మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి, అనురాధ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహభావన్ జనీద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వి కోటేశ్వర గారు ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కడప జిల్లా నుంచి, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. ఇంకా వచ్చేసి దామర చినమస్తంరావు పెద్దమస్తంరావు గారు కలిసి మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నేనైతే పలాంది చేస్తా అంటూ మెసేజ్ చేయాలి, మీరు చేసేది కదండి, అందరూ చేసేది చెప్తున్నాను, అడుగుతున్నాను, అందరూ చేసేది మాత్రం కావాలి, అందరూ తప్పకుండా చేస్తారు ఆ పని, దాని తర్వాతే మిగతా పని చేస్తారన్నమాట. అది కమతం వెంకటర్ లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు మృత సముద్రం గంగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆర్కే రాజు రేణుక గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ శ్రీరామదాసు నెహాన్ ఎందుకంటే ఇన్ని ఇన్ని పేర్లు పెడతారా, పైగా ఇన్ని పేర్లు పెట్టి కూడా మీ ఆన్సర్ రాంగేనండి. హాయ్, ఓకేనండి. దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి గారు ఈ ఈ పెద్ద ఓటర్ లిస్ట్ని పంపించారు, అయినా కానీ అలా ఆన్సర్ రాంగ్ అండి. ఫాహిమా ఫ్రమ్ కర్నూలు నుంచి బిర్యానీ తిన్న వెంటనే ఏదో చేస్తానని చెప్పారు, చెప్తా ఆ రాంగ్ ఆన్సర్ మీది. రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు పెట్టిన దానికంటే ముందు ఇంకోటి చేస్తాం, ఓకేనండి. శివగంగ గారు నరసన్న గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించలేదు, చూడండి. ఎస్ భీమేశ్వరరావు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూపల్లి భూలక్ష్మి వెల్లుల్ల నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాజా నుంచి నందం జగదీశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్కే రాజు రేణుగా వీళ్ళందరూ మళ్ళీ కలిసి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పే కదండి, మళ్ళీ మళ్ళీ చేస్తారండి, ఇటు చేస్తే కరెక్ట్ కదా. మరి అశోక్ గన్నవర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్లో పంపించారు, అయినా కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజు వెంకటాచార్య

తిలకరాము నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మళ్ళీ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చి సీను అరియాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఐరాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పంతాడు శ్రీనివాసరావు గారు గంగాభవాని గారు మురిపాల నుంచి పంపిస్తున్నారు, నేనైతే అంటున్నారు, మీరైతే కాదండి, ఎవరైనా కానీ ఏం చేస్తారో అడిగాను, మరి మీరైతే ఏం ఏదో తాగుతాను అంటున్నారు, బట్ అది కాదు, దానికంటే ముందు కూడా ఇంకోటి చేస్తారన్నమాట. పేడన జోగానందకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కాకారు నుంచి పద్మశేఖర్ చంద్ర వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కీర్తన మెసేజ్ చేస్తున్నారు, మరి ఐఎమ్ కీర్తన అన్నారు, ఇది ఆన్సర్ కాదనుకుంటున్నాను, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుందండి. సో ఇది విషయం, మన వాళ్ళు చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు కాబట్టి మరి ఇంతకీ ఈ జవాబు ఏంటంటే కనుక బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి అని అడిగాను, దీనికి ఆన్సర్ చేతులు కడుక్కోవడం. మీరు కూల్ డ్రింక్ తాగుతారా, సొంపు వేసుకుంటారా, లేకపోతే ఒక్క నవ్వులుతారా, లేకపోతే కిళ్ళి నవ్వులుతారా అని నేను అడగలేదు, ఇవే ఆన్సర్లు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇదే విషయం, ముందు చేయగడుకుంటాం, ఆ తర్వాత ఏమైనా తాగుతాం. మజ్జిగ కూడా తాగుతారంట కొంతమంది, వామో ఆ ఫ్లేవర్ పోదాండి, బిర్యానీ తిన్న వెంటనే మజ్జిగ అయితే కాసేపు ఆగుతాగండి. ఓకే అండి, ఇది విషయం, మన వాళ్ళు చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, చేతులు కడుక్కోవడం అనేది కరెక్ట్ ఆన్సర్, ఫన్నీగా అడగడం జరిగింది. నెక్స్ట్ అయితే మరి ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, తెలిస్తే కనుక ఆన్సర్ చేసేయండి. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది. దీని క్లూ ఏంటంటే కనుక అస్సలు ఇది భూమి మీదే ఉండనే ఉండదు పుట్టిన వెంటనే. అయితే ఇంకోటి అంటే కాసేపు ఆగితే ఎక్కడ ఉండలేదు కూడా, భూమి మీదే ఉండదు, పైకి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఉండదంట. ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. పుట్టగానే ఆకాశంలో ఎగిరిపోతుంది, కాసేపటి చచ్చిపోతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు, కాసేపు అయితే అసలు ఎక్కడా ఉండదు. సో ఇంతకీ ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-243-814-08-6-2-4-0-8-6-2-4-8-8-1 ఈ నంబర్కి నేనైతే టచ్లో ఉంటాను, మీరైతే నాకు ఆన్సర్ చేసేయండి. మీకోసం అయితే ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం, నేను మీ నగేష్.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అక్కడ మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వి జయప్రకాష్ ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు. భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనున్నదని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గానీ నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రసరాజు గారు లిరిక్స్ అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పడిన దూత్ అని పాట అల్లుడు గారు చిత్రంలో ఉన్నారు. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:11:26 ఉంది. సదరి స్థానంలో ఎంచక్క ఎంజాయ్ చేస్తూ మనమైతే మంచి మంచి పాటలు వింటూ మరి చిన్ని చిన్ని క్వశ్చన్స్కి చిట్టిపొట్టి క్వశ్చన్స్కి మీరు బుల్లి బుల్లి ఆన్సర్ పంపించేస్తున్నారు కదండి. ఎంచక్కని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. మరి మీ సంగతి ఏంటి పంపించిన వాళ్ళ గురించి? సో పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, వెంటనే నాకైతే మెసేజ్ చేసేయచ్చు. మీకు తెలిసిన ఆన్సర్ మీ పేరు మీ ఊరు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక, పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది, మరి అసలు భూమి మీద ఉండనే ఉండదు, అసలు కాసేపు అయితే భూమి మీదే కాదు కదా ఇంకా ఎక్కడా ఉండనే ఉండదు, కనపడదు కూడా, ఆఖరికి కనపడదు, ఫస్ట్ కనపడుతుంది, ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయమని చెప్పాను. సరే మరి మన వాళ్ళు అయితే మెసేజ్ చేస్తున్నారు, మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకైతే మెసేజ్లు చేసేయచ్చు మీ ఆన్సర్లని. మరి ఎందుకు మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే కనుక, మరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, ఓకే రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఆర్కే రాజుగారు రేణుక, మరి గొంతకల్ అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనెండ గ్రామం నుంచి గోనెగంట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి వీళ్ళందరూ కలిసి. రాంగ్ ఆన్సర్. గొల్లనేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవాతం మండలం నుంచి కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి అక్కరపాక నుంచి రమా సుధాకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపర్ని రాంగ్ ఆన్సర్ అండి, అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. కొలిపర్ నుంచి మల్లిక పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. గౌస్ పమ్మిడి నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి నందం జగదీశ్వరరావు గారు లక్ష్మీ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పి జానకి రామ్ నందిగం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించినట్లు ఒకటి మాత్రం కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మూడు ఆన్సర్ పంపించారు, అబ్బే ఎక్కడా ఎక్కడ ఎక్కడ లేదు. భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి కడప నుంచి పొద్దుటూరు జిల్లా పొద్దుటూరు నుంచి సుధాకర్ శ్రీదేవి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అబ్బా ఏం రాంగ్ ఆన్సర్లు. మరి జనార్దన్ కందూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శంకర్ రెడ్డివారిపల్లి మండలం ఎర్రవరపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దీపిక హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మలు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మరిపాలెం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మరి ఒకటేమో కరెక్ట్ ఆన్సర్, ఒకటేమో రాంగ్ ఆన్సర్ పంపించారు. తూచండి రెండు ఆన్సర్లు కన్సిడర్ చేయ, ఒక్క ఆన్సరే ఒకసారి పంపించాలి, మళ్ళా మళ్ళీ పంపిస్తే రాంగ్ ఆన్సరే అవుతుంది. ఏమంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను నిజం.

జిల్లా వీక్లీ బజార్ నుంచి మురుగహరి యశోద జానకిరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తారాజు అంటూ మంగళగిరి నుంచి పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మంగళగిరి నుంచి దామన చినమస్తరావు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ అండి. సో ఇంతకుముందు పంపించింది కూడా రాంగ్ ఆన్సరే, మరి రెండుసార్లు పంపించకూడదు, తూచండి. భూలక్ష్మి వెల్లుల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్తాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అనుముల మోహన్ సుభద్ర ముండ్రాయి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి తాడేపల్లి నుంచి కాజీపేట మండలం నుంచి హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న అంటూ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుడిగాలి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. యశోద మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అవినిగడ్డ నుంచి జీవి సత్యనారాయణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. స్వప్న మెసేజ్ చేస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి ఇది కూడా. అనంతపురం నుంచి శంకర్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, భూదాన్ పోచంపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి వాళ్ళ పేర్లు అయితే ఇమాంబి అక్తమర్ వలి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సర్దార్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, వేదాంత జానకి శ్రీనివాస్ మళ్ళీ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సమీర ఫ్రమ్ కొల్లిపారం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. మీరు పంపించిన ఆన్సర్ నుంచి ఇంకో ఆన్సర్ వస్తుందండి, అక్కడి నుంచి పోతుందన్నమాట అది విషయం. తర్వాత అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గవనగండ గ్రామం నుంచి బా రెండు సార్లు పంపిస్తే ఈసారి బ్లాక్ లిస్ట్లో పెడతామండి, గమనించండి. నేను హెచ్చరిస్తున్నా అనుకోండి, లేకపోతే కనుక మరి మీకు చెప్తున్నాను అని చెప్పి అనుకోండి. ఒకే మెసేజ్ని ఒకే పేరుతో పంపించండి. రెండోసారి కనుక మీ ఆన్సర్ వస్తే కనుక, నేను రాంగ్ ఆన్సర్ తర్వాత లైట్ రైట్ ఆన్సర్ తర్వాత మళ్ళీ వస్తే కనుక ఖచ్చితంగా మీ నంబర్లన్నీ బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఒక మెసేజ్ పంపించండి, దయచేసి గమనించండి. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి ఎమ్మిగనూరు నుంచి వెంకట్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకరగారి పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా వచ్చేసి మరలా మరలా మెసేజ్ వస్తున్నాయి, ఇవన్నీ చదవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరు రెండు రెండు సార్లు మెసేజ్ చేస్తే నేనైతే ఖచ్చితంగా చదవనే చదవను. బ్లాక్ లిస్ట్లకు మీ నెంబర్ వెళ్ళిపోతే ఆ తర్వాత ఆలోచించుకోండి. సో ఏది బెటర్ అంటారు? సో ఇది విషయం. సో మన వాళ్ళందరూ చాలా మంది కూడా ఆన్సర్లు కాపీ కొట్టి మరి రెండోసారి కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తున్నారండి. ఎందుకీ? కరెక్ట్ ఆన్సర్ పొగ. ఓకేనా? నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు, కాసేపు అయితే అసలు ఎక్కడా ఉండదు అని చెప్పాను అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ మాత్రమే పంపించండి, దయచేసి గమనించండి. ఇతరుల సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మీ వెనకాల చాలా మంది వెయిట్ చేస్తున్నారు మెసేజ్లు చేయడానికి, చదివించుకోవడానికి. మీరు ఒకేసారి మా ఒక్కొక్కరు మూడు మూడు సార్లు రెండు రెండు సార్లు మెసేజ్ చేయడం వల్ల నష్టమే తప్ప లాభాలు అయితే ఉండవు, అసలుకే మోసం వస్తుంది. గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెసేజ్ అయితే మరి మెసేజ్ అయితే అయిపోయాయి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరి కోడిగుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏమవుతుంది? గుడ్డుకి మధ్యలో గొడవలు అయితే ఏమవుతుంది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866-24888-14 06-24888-14 మెసేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఉప్పమ్మా ఎస్ ఫ్రెండ్స్ సాంగైతే చేశారు జనమిత్తుల రామలింగేశ్వర గారు లిరిక్స్ అందించగా ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎంఎం కీరవాణి గారు మనో గారు అండ్ శ్వేతనాగ పాడిన అద్భుతమైన పాట అయితే వినేశారు పెళ్లి సందడి శ్రీకాంత్ నటించిన చిత్రంలో.

మీరు చూం చేస్తుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3 గంటల 30 నిమిషాలు 32 సెకండ్లు అవుతుంది. మంచి పాటలతో విండు ఎంజాయ్ చేస్తున్నాను సందర్శనలో. సో సందర్శనలో చాలా మరి మంది క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఎవరన్నా చూసేద్దాం. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక, గుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏం జరుగుతుంది, ఆఖరిగా ఏం జరుగుతుందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది, అది నేను చెప్తాను. సో గుడ్డుకి మధ్య గొడవ అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఆడేసుకుందాం. మన వాళ్ళు ఏం పంపించారు చూసిన తర్వాత మరి నేనైతే ఏం జరిగింది అది ఏమైందని చెప్తాను అనమాట. అయితే ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే కనుక, మరి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, కర్నూలు విలేజ్ నుంచి వర్ధన్ రెడ్డి, మహివర్ధన్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు. సో అది విషయం, ఆన్సర్ అయితే కరెక్ట్గా లేదు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత, పెద్దన వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారండి. సో పెడల జోగంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొచ్చేసి గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ నుంచి, ఎమ్మగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడికి గొడవ అయితే ఏంటో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందిగామ నుంచి. ఇంకొచ్చేసి రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదం, సోలాపూర్, మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేస్తున్నారంట. ఓ రాష్ట్రాలు దాటి నుంచి మెసేజ్ వస్తున్నారన్నమాట. ఇందుకి కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు, షో చాలా పెద్ద ఆన్సర్ పంపించారండి. విజయవాడ నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి కనకరగారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట్టణ మండలం నుంచి, కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి కొండారెడ్డి గారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మి రెడ్డి భూమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి దామర చినమస్తానరావు, పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య మెసేజ్ చేస్తున్నారు, బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఏదో మొత్తాన్ని మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఎలాగైతే మనకు ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, సిరిగిరి, హరికృష్ణ, నంద్యాల డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జరిగిన స్నేహభావం చరిత్ర కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి మరిపాల నుంచి, కోనసీమ జిల్లా నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా శ్రీనివాసు మరి ఏదో పంపించారు, మరి ఒకే ఆన్సర్ కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి పమిడి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, చార్ల్స్ గౌస్ అంట, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. మరి ఇంకా వచ్చేసి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు, మరి అశోక్ గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్, జాప భూమేశ్వరరావు భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎవరో మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి మహి వర్ధన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, కానూరు విలేజ్ గోనెగండ్ల మండలం నుంచి చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళ ఊరు పేరు గట్రా రాయలేదు. ఆర్కే రాజు గారు రేణుక గుంతకల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మిర్యాలగూడ నుంచి నాని మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మామిడిపల్లి ఇరాల మండలం నుంచి, చీరాల మండలమా, ఓకే ఆన్సర్ రాంగ్ అండి. మరి కృష్ణా జిల్లా నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుడు గడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సిగునాబాయ్ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్.
అన్నమాట విషయాలు. సో ఎట్లాగే

మనకి ఆశలు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, కానీ గుడ్డుకి గుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏమవుతుందంటే రెండు గుడ్లు పగిలిపోతాయి. దీంతోపాటు ఆమ్లెట్లు కూడా అవుతాయి, లేదా కూరలో ఇంకేదైనా వేపుడు అవుతాయి అనమాట. ఇది విషయం, ఇది ఇట్లాగే ఆన్సర్ చేస్తుండే. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, ఇలాగే ఇదే జోష్లో, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏదడానికి తగ్గ నదులు ఉంటాయి కానీ నీళ్లు మాత్రం ఉండవు, ఊర్లు చాలా చాలా ఉంటాయి కానీ ఆ ఊర్లో మనుషులు అయితే ఉండనే ఉండరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏదడానికి తగ్గ నదులు ఉంటాయి కానీ ఆ నీళ్లు అయితే ఉండవు, ఊర్లు చాలా ఉంటాయి కానీ అసలు మనుషులు ఉండనే ఉండరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866248814 0868684 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తున్నారు, ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిరుసంధించగా మను అండ్ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట అయితే విన్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:47:27 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సందర్భ సందర్భంలో మనమైతే మంచి క్వశ్చన్స్ తో మరి అలరిస్తూ ఉన్నాం. చిట్టి పట్టి క్వశ్చన్స్ కి బుల్లి బుల్లి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మన అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కూడా ఆన్సర్లు చేస్తున్నారు. మరి నేనైతే క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారో చూసేద్దాం. మరి క్వశ్చన్ ఏంటంటే కనుక, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏ తరానికి తగ్గ నదులు ఉంటాయి కానీ నీళ్లు ఉండనే ఉండవు, ఊర్లు చాలా చాలా ఉంటాయి కానీ ఆ ఊర్లో మనుషులు అయితే కనబడరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే ఈ ఆన్సర్ అయితే వస్తుంది. మరి ఎందుకీ మన వాళ్ళు ఎవరెవరు పంపించారు చూసేద్దాం. మరి ఆన్సర్లు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి జనార్దన్ కందూరు నుంచి అన్నమయ్య డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకార గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి పాలోజు కృష్ణమాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ తెలుగులో పంపించారని. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. మరి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచారిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వరకొండ నుంచి ఈశ్వరయ్య మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తరావు పెద్దమస్తరావు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపట్నం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మురిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని గారు కలిసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వచ్చేసి దొడ్డదేవరపాడు నుంచి శ్రీనివాసరావు గారు సుజాత వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జమలయ్య దొడదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెన్మయీ స్వీ

ప్రీతి అండ్ పింకీ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ గారు కలిసి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్. అవినిగడ్ నుంచి జేవి సత్యనారాయణ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోత జానకీరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఆర్కే రాజు రేణుక గుంటకల్లు అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఓకేనండి. ఇంకా గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. శోభన తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. పి జానకి రామ్ నందిగామ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మహివర్ధన్ రెడ్డి మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి కానూరు వినీజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కర్నూలు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్ళగడ నిర్జల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చి శ్రీనివాస తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. చినగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య అక్షయ విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారండి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఇంకా మెసేజ్ వస్తున్నాయండి. వాళ్ళ పేర్లు గట్ల చాలా ఉన్నాయి. బిజిలీ వెంకటేష్ శ్యామల ఏకలవ్యరంగ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర నుంచి రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవా గారు దేవాంగ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారండి. అంబటి నగర్ నుంచి కుసుమ మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. సమీర ఫ్రమ్ కొలిపర్ నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రెడ్డి గారు ఆధోని మండలం నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అంపాపురం గ్రామం చిరంజీవి నాకు వీళ్ళందరూ మెసేజ్ చేశారు కదండి ఇంతక అబ్బే ఏంది ఇది. ఓకేనండి, ఒకసారి మెసేజ్ చేయమని చెప్పాను, ఇంకోసారి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్ పటం వరల్డ్ మ్యాప్ ఇవన్నీ కూడా ఆన్సర్ లేండి. నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ మ్యాప్ పటం ఏదైనా సరే అనుకోవచ్చు. సో ఇదండి విషయం. సో మరి ఇక్కడితో చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపిస్తూ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను సందర్శనని. మరి ఇక్కడితో నేనైతే మరి సందర్శనకి టాటా గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం అయితే కలుసుకుందాం. ఇప్పటివరకు మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి వింటూ ఎంజాయ్ చేయండి యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: के लिए आज ही 8496045045 नंबर पर संपर्क करें या विजिट करें www.aissms.org।
1: इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे।
2: विविध भारती FM 101.3।
3: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: వీణ వేణువైన సరిగమ విన్నావా?
6: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
7: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
8: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
7: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
6: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
8: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
6: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
8: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
6: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
7: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: FM 101.3.

శుద్ధాలు అశోక్ తేజ గారు రిలీజ్ అందించగా ఎస్పీ బాలు గారు సునీత గారు పడిన అద్భుతమైన పాట విన్నారు బాబీ మూవీలోంచి. మీరు జూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 4:43 అవుతుంది. సో వివిధాలో మరి మంచి పాటలు అయితే వింటున్నాం, మహేష్ బాబు పాటలు. మరి నెక్స్ట్ మీకోసం అద్భుతమైన పాట ఒకే ఒకటి నుంచి వచ్చేస్తుంది, వింటూ ఆస్వాదించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల 4:50కి వింటారు.

Blessed in the vanilla. Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం.

మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనమేంటి ఈ అలవాటేంటి అని. అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్ళకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధ పెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైన్స్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైన్స్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైన్స్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక అడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందికే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాగాలేనప్పుడు

0: నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద టూ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి సాయంత్ర ప్రసారాలకు స్వాగతం. కార్యక్రమాల్లో ముందుగా విందాం లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి

అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా రాస్తున్నారు జీవిత చక్రం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, సంగీతం శంకర్ జయకిషన్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, కవిత, కాంతమ్మ, ఉమాదేవి, ఇంద్ర, శ్రీహరి, శ్రీకాంత్, చిట్టమ్మ, శకుంతలమ్మ, ఆదెమ్మ, చరిత, ఈ కిష్టప్ప, మంగళ, మునేంద్ర వీరంతా కోరుకుంటున్నారు బాలమిత్రుల కథ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఎల్లారీశ్వరి పాడిన వేటూరి గీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: పిఎం జై అబ్ గరీబో కే జై బన్ గయి హై.
3: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
3: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. అనంతపురం గుత్తిరోడ్డు నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, మూరిణ్ణి రాజమ్మ, మూరిణ్ణి కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, వీరంతా రాస్తున్నారు. పడమటి సంధ్యారాగం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరి కోసం విందాం ఈ పాట.
4: రామ రసం రసనే

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, కడవకల్ల మధు, మధుసూదన్ రెడ్డి, ముత్యాలబాబు, సదానంద్ గౌడ్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా, వీరందరూ రాస్తున్నారు. నమ్మక ద్రోహులు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం విందాం. నమ్మక ద్రోహులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: ప్రకటనలు విన్నారు. లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరగా సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తకోట గ్రామం నుండి రాస్తున్నారు ఆర్ భాస్కర్ రెడ్డి. వీరు కోరుకుంటున్న పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి.

మీరింతవరకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రసారం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విందాం కథానిక హెచ్చరిక. వినిపించేవారు శ్రీమతి ఆర్ఎస్ కృష్ణవేణి.
1: సంధ్యా సమయం, చల్లగాలి వీస్తోంది, అక్కడక్కడ మెరుపులు మెరుస్తున్నాయి. తొలిచినుకులను తాకిన మట్టివాసన, దూరాన ఎక్కడో వర్షం పడుతోందని కబుర్ను మోసుకొస్తోంది. ఆహా, ఏం సువాసన! ప్రకృతిలోని ఈ సహజత్వాన్ని సృష్టించడం మనిషి తరమా? వందలు వేలు పోసికొనే పర్ఫ్యూమ్లు, సెంటులు ఈ అనుభూతిని ఇవ్వగలవా? ఎంత బాగుందో! తనలో తాను తన్మయత్వం చెందుతూ, ఒరే రాహుల్, బయటికి రారా, ఎంత బాగుందో! ఎంతసేపని ఆ టీవీ చూస్తూ కూర్చుంటావు? మిద్దె మీదకు వెళ్దాంరా, చల్లగా ఉంటుంది అని ఓ కేక వేసింది కవిత. కానీ కొడుకు దగ్గర నుండి జవాబు రాలేదు. సరేలేమ్మని తనే

పైకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంది. అమ్మా, నీకు ఫోన్ వచ్చిందే, భారతి ఆంటీ చేసింది అంటూ అరుస్తూనే తన చేతికి ఫోన్ అందించి వెళ్ళిపోయాడు రాహుల్. హలో, చెప్పవే, ఎలా ఉన్నావు, ఏంటి కబుర్లు, ఎందుకే ఈ మధ్య సరిగా ఫోన్ చేయటం లేదు? నేను చేస్తే బిజీగా ఉన్నా తర్వాత మాట్లాడతానని ఓ మెసేజ్ పెడతావు, తిరిగి ఫోన్ చేయవు. సరేలే, అది వదిలే. స్వాతి ఎలా ఉంది, ఎప్పుడొస్తావు నా దగ్గరకు అంటూ కొన్ని క్షణాలు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయిందేమో అన్నట్లు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అందుకు భిన్నంగా భారతి వైపు నుండి పొడిపొడి సమాధానాలు. కవితకు అర్థమైపోయింది ఏదో జరిగిందని. తనకు బాగా తెలుసు భారతి మనసు కలత చెందినప్పుడు ఇలా నెమ్మదిగా మాట్లాడుతుందని. ఏంటి విషయం, నేరుగా అడిగేసింది. నీ గొంతులో నాకు తేడా తెలుస్తోందే, ఏం జరిగింది అసలు, ముందు చెప్పు నాకు, నాతో కూడా చెప్పుకోకూడనిదా, గట్టిగా అరిచింది కవిత. భారతి బోరున ఏడ్చేసింది. కవి, నేను నీకు ఫోన్లో చెప్పలేను కానీ రేపు మన్నాడు రెండు రోజులు సెలవు కదా, రాహుల్ని తీసుకొని నా దగ్గరకు రావే, నీతో మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం, ప్లీజ్ అంటూ బొంగురుపోయిన గొంతుతో బతిమాలింది. అంతలా అడగాల, ఖచ్చితంగా వస్తాను, కానీ విషయం ఏంటో కాస్త చెప్పవే, లేదంటే రాత్రంతా నిద్ర పట్టదు నాకు, ఆతృతగా అడిగింది కవిత. ఫోన్లో చెప్పే విషయం కాదే, నువ్వురా ముందు అంటూ మరో మాట కూడా మాట్లాడక ఫోన్ కట్ చేసింది భారతి. కవిత, భారతి చాలా మంచి స్నేహితులు. కవితకు కలివిడితనం ఎక్కువ, ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతుంది. కానీ భారతి అలా కాదు, ఎవరితోనూ తొందరపడి మాట కలపదు, చాలా ముభావంగా ఉంటుంది తను, అంతర్ముఖ స్వభావం కలది. వీరిద్దరి మధ్య బంధం ఏర్పడడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఒకరితో ఒకరు రోజుకు ఒకసారైనా మాట్లాడుకోకుండా ఉండలేనంత దగ్గరయ్యారు. ఉదయాన్నే బాబును తీసుకొని స్నేహితురాలి దగ్గరికి బయలుదేరింది కవిత. ఇంటి ముందు ఆటో శబ్దం విని ఆంటీ అంటూ పరిగెత్తుతూ స్వాతి బయటకు వచ్చి లగేజ్ను తీసుకొని, ఏరా రాహుల్, ఇన్ని రోజులకు వచ్చావురా, గాడిద, నేను అసలు గుర్తున్నానా నీకు అంటూనే వాడి మెడ చుట్టూ చేయి వేసి ఇంట్లోకి స్వాగతం పలికింది. తనను చూడగానే భారతి గట్టిగా కౌగిలించుకుంది, కళ్లల్లో తడి కనిపిస్తోంది. కవిత కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేక, ముఖం కడుక్కొని రాపోవే, కాఫీ కల్పిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సరే, రాహుల్కి పాలు కలిపివే, వాడేం తినలేదు అంటూ బాత్రూం వైపు వెళ్ళింది కవిత. కాసేపటికి కాఫీ కప్పులతో గదిలోకి వచ్చింది భారతి. ముఖం పాలిపోయి ఉంది. ఇక ఉండలేక కవిత భారతిని గట్టిగా పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది. అసలు విషయం చెప్తావా లేదా, నీ ముఖం చూసుకున్నావా, ఎలా ఉన్నావో అంటూ గద్దించింది. కవి, అంతా అయిపోయిందే, ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరిగేలా ఉందే, ఇక తట్టుకు నిలబడే ధైర్యం నాకు లేదే అంటూ ఒళ్ళో ముఖం దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంది భారతి. కవితకు నోట మాట రాలేదు. తల నిమురుతూ ఊరుకోవే ఊరుకో అని ఓదార్చుతూ గతంలోకి జారుకుంది. భారతి, కవిత ఇద్దరూ 6వ తరగతి నుండి స్నేహితులు, ఒకే బడిలో చదువుకున్నారు. ఇంటర్లో వేర్వేరు గ్రూపులైనా ఒకే కాలనీలో ఉండటం వల్ల వారి స్నేహం అలా కొనసాగింది. డిగ్రీ ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు. కాలేజీలో కలవడం చాలా తక్కువ, ఇంటి వద్దనే కలిసేవారు. కొద్ది రోజులకు భారతి వాళ్ళు దూరంగా వేరే ఇంటికి మారిపోయారు. అప్పటి నుండి ఇద్దరూ కలవడం కాస్త తగ్గింది. ఒకరోజు కాలేజీలో మాట్లాడుకుంటూ భారతి వేలికి కొత్త ఉంగరం చూసింది కవిత. ఏయ్, చాలా బాగుందే, ఇలా ఇవ్వు, నేను పెట్టుకుని చూస్తాను అంటూ చనువుగా అడిగింది. ఆ చేయిని వెనక్కి తీసుకుంటూ, ఇది వద్దే ప్లీజ్, కావాలంటే ఇది ట్రై చేయి అంటూ మరో చేతికి ఉన్న ఉంగరం చూపించింది భారతి. కవిత ఎందుకని ప్రశ్నించక ముందే తను చెప్పడం మొదలుపెట్టింది. ఇది నాన్న కొనిచ్చాడు, కానీ ఇంకెవరో నా వేలికి తొడిగారు అంది నెమ్మదిగా. అతను నాకు బావ అవుతాడు, బంధువుల పెళ్లిలో పరిచయం అయ్యింది, నేనంటే తనకు చాలా ఇష్టం, ఈ మధ్య బయట కూడా కలుస్తున్నాం, నీకు ఇన్ని రోజులు చెప్పలేదు అంతే అంటూ కాస్త సిగ్గుపడింది. ఆ తర్వాత కవితను ఎప్పుడు కలిసినా అతని గురించే చెప్పుకొచ్చేది. ఒకసారి సినిమాకి తీసుకెళ్లాడని, ఇంకో రోజు మల్లెపూలు తెచ్చిచ్చాడని, మరోసారి అందమైన గ్రీటింగ్ ఇచ్చాడని, ఇలా ఎంతసేపు అతని కబుర్లే. అంతవరకు కుదురుగా ఉన్న తను అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. కవిత వాళ్ళింటికనో మరో ఫ్రెండింటికనో చెప్పి తరచూ అతన్ని కలవడం, అప్పుడప్పుడు అతని గదికి వెళ్లడం చేస్తూ ఉండేది. వాళ్ళింట్లో వాళ్లకు అనుమానం వచ్చి నిలదీసేసరికి నిజం చెప్పేసింది తను. ఇంటిల్లిపాది వద్దని వారించినా అతను నీకు సరైన వ్యక్తి కాదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవని సర్ది చెప్పినా వినలేదు, పైగా ఇంకా ఎక్కువగా కలుస్తూ ఉండేది. హద్దులు దాటిన వారి ప్రేమ ఫలితం భారతికి 3వ నెల. ఇక వేరే గత్యంతరం లేక అతనితో పెళ్లి జరిపించారు పెద్దలు.
తల్లిదండ్రుల సహాయంతో స్వాతిని చూసుకుంటూనే డిగ్రీ పూర్తి చేసి ఓ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు.

0: వాదించుకుంటాను. అతను చదువు పూర్తయినా సరైన పని దొరకలేదంటూ ఖాళీగానే ఉండేవాడు. ఓ 4 సంవత్సరాలు బాగానే గడిచాయి. ఆ మధ్యకాలంలో భారతీ తల్లిదండ్రులు కాలం చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా భారతీ జీవితం అనుకోని మలుపులు తిరిగింది. అతనికి సంపాదన లేకపోవడం, పైగా స్వాతి బాధ్యతల విషయంలోనూ ఇద్దరి మధ్య అవగాహన లోపించడం వంటి కారణాల వల్ల ఒకరికొకరు దూరమవుతూ వచ్చారు. ఆ దూరం మరింతగా పెరిగి అతనిలోని మరో మనిషి బయటపడ్డాడు. ఫోన్లో కాస్త ఎక్కువసేపు మాట్లాడినా ఎవరిని ఆరా తీయటం, ఉద్యోగరీత్యా మగవారితో మాట్లాడితే అనుమానించడం, డబ్బుల విషయంలో భారతిని కట్టడి చేయటం, బంధువులకు స్నేహితులకు దూరంగా ఉంచడం, అప్పుడప్పుడు భారతిని స్వాతిని చేయి చేసుకోవడం కూడా జరిగేవి. పెళ్లికి ముందు మీ ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి నా దగ్గరికి ఎన్నిసార్లు నువ్వు రాలేదు, ఇప్పుడు నన్ను ఒక్కడిని మాయ చేయడం నీకో లెక్క అంటూ మాటలతో హింసించేవాడు. నిత్యం ఏదో ఒక గొడవ. భారతి ఎంత సర్దుకుపోయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని దూరమైంది తను. అప్పటికి స్వాతి 6 ఏళ్ల పాప. తమను కాదని చేసుకున్న పెళ్ళి భరించు అంటూ అక్క అన్నయ్యలు కూడా పట్టించుకోవడం మానేశారు. అలా అందరూ ఉన్నా ఒంటరి జీవితం గడుపుతోంది. మధ్యలో కుటుంబ పెద్దల చర్చలు రాయబారాలు చాలానే జరిగాయి, కానీ అవేవి ఫలించలేదు. ఒక్కసారి తెగిన బంధం అతకడం అంత సులువు కాదు కదా. కొన్నేళ్ల తర్వాత అతను వేరొకరిని పెళ్లి చేసుకున్నాడన్న వార్త విని భారతి అతనిపై పూర్తిగా ఆశలు వదులుకొని స్వాతిపైనే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతోంది. ఈ ఆటుపోట్లలోనే ఓ పుష్కరకాలం గడిచిపోయింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది తను. అంతులేని దుఃఖాన్ని తనలో దాచుకుంటూ జీవితాన్ని సాగిస్తోంది. ఈ సమయంలోనే కవితకు భారతికి మధ్య అనుబంధం పెరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారతి ఇంతగా బాధపడడానికి కారణమేంటి? ప్రస్తుతంలోకి వచ్చింది కవిత. భారతి కన్నీటి చుక్కల వెచ్చదనం తెలుస్తోంది తనకు. ఏడ్చింది చాలు, ఆపు, విషయం ఏంటో చెప్తావా అంటూ భారతి తలను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళు తుడిచింది కవిత. భారతి అలాగే గోడను ఆనుకుని కూర్చుంది. గ్లాసుతో నీళ్లు తాగి చెప్పడం మొదలుపెట్టింది. కవి, ఈ మధ్య స్వాతి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందే. రాత్రి 11-12 గంటల వరకు ఫోన్లో మాట్లాడుతోంది, నేను అరిస్తే సైలెంట్గా చాటింగ్ చేస్తోంది, ఇంట్లో డబ్బులు కాజేసి రీఛార్జ్ చేయించుకుంటోంది. మొన్నొకరోజు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది స్వాతి రాలేదు అని, కానీ తను ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళావని అడిగితే పొంతనలేని సమాధానాలు. నా కొలీగ్ ఒక ఆమెకు సినిమా హాల్లో అబ్బాయితో కనిపించిందట, ఎవరని అడిగితే నా ఫ్రెండ్ అంటోంది, పైగా ఎదురు మాటలు మాట్లాడుతోంది. ఏం నువ్వు నాన్న తిరగలేదా? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా? నువ్వు చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్ప అని నన్నే నిలదీస్తోందే. నాకేం అర్థం కావడం లేదే. పెద్దల మాటలు కాదని తెలిసి తెలియని వయసులో నేను చేసిన పొరపాటుకు నా జీవితం ఇలా తయారైంది. నేనున్నదే స్వాతి కోసం, అది నాలా ఎక్కడ తప్పటడుగులు వేస్తోందో అని భయంగా ఉందే. అదే జరిగితే నేను తట్టుకోలేనే. స్వాతికి నువ్వు విడమర్చి చెప్పవే, నేను కోపంతో ఎక్కడ చేయి చేసుకుంటానో అని భయంతో నిన్ను పిలిచానే అంటూ కళ్ళు తుడుచుకుంది. నెమ్మదిగా కవిత చేతిని తన చేతిలోకి తీసుకొని భారతి మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. ప్రేమో వ్యామోహమో కూడా తెలియక ఆ చిన్న వయసులో నేను చేసిన తప్పులే నన్ను నీడలా వెంటాడుతున్నాయి. వాటి ఫలితంగా నేను పోగొట్టుకున్న ఆనందాలు, పొందిన కష్టాలేంటో స్వాతికి వివరంగా చెప్పవే. పరిణతి లేని ఆలోచనలకు నా జీవితమే ఓ నిదర్శనమని హెచ్చరించవే. వెక్కి వెక్కి ఏడుస్తోంది భారతి. కవిత ఆలోచనలో పడింది. స్వాతికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? చెప్తే వింటుందా? ఆకర్షణకు లోను కాకుండా తన మనసును అదుపు చేసుకునే మానసిక పరిపక్వత తనకుందా? లేక తన విషయంలో కూడా భారతి జీవితమే పునరావృతం కానుందా? ఎన్నో ప్రశ్నలు సమాధానాలు వెతుక్కోమని హెచ్చరిస్తున్నాయి.
1: హెచ్చరిక కథానిక విన్నారు. వివరించిన వారు శ్రీమతి ఆర్ఎస్ కృష్ణవేణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వి నాగశ్వేత గారి లలిత గీతాలు.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కుమారి వి నాగశ్వేత పాడిన లలిత గీతాలు. ముందుగా సమైక్య భారతదేశం ఇది రచన రాయప్రోలు సుబ్బారావు.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు కుమారి వి నాగశ్వేత పాడిన లలిత గీతాలు విన్నారు.
1: మీరింతవరకు వి నాగశ్వేత పాడిన లలిత గీతాలు విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

0: అంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకీ ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. వార్తల వివరాలు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంతతి భారం కాదు సంపద అనేలా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రభుత్వమే అండగా నిలిచేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం.
0: ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు

0: తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం లక్ష్యం కేవలం ఆర్థిక సహాయమే కాదని, తల్లిని గురువును గౌరవించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉందని లోకేష్ తెలియజేస్తూ,
1: 43,000 పాఠశాలలో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను.
0: దేశంలో పోస్టల్ శాఖను 5,500 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపొందించిన కొత్తపేట, చంద్రమౌళినగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3,000 పోస్టాఫీసులను ఇదే తరహాలో ఆధునీకరించమన్నాన తెలిపారు. 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థను గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. అలాగే సిబ్బంది ఆలోచన సరళిని కూడా మారుస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోస్టల్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి ఈరోజు తరలించారు. ఈ సందర్భంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు. జిల్లాలోని పరిసర ప్రాంతాలలో అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలతో రాష్ట ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎంఈజీపీ వంటి పథకాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బస్సు సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
1: వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులు తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1,050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి 1,050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
0: ఎల్ నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని రాష్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలిసి విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్లో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ,

0: రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 టీఎంసీలు, తుంగభద్రలో మరో 70 టీఎంసీల కుషన్ ఉండడంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తరువాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఎస్పీ స్వరూపరాణి ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెబాటలో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈగల్ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రాత్రి వరకు, ఇంకా రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ బి చంద్రశేఖర్ బృందం వారిచే జానపద గీతాలు, అనంతరం శ్రీ వనముల దేవుడు బృందం వారిచే కోలాటం పాటలు వింటారు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. రాత్రి 8:15 పార్లమెంట్ రివ్యూ, 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 8:45 మీ సేవ నాటిక వింటారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంవి నాగప్ప వారిచే క్లారినెట్ వాయిద్యం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: ప్రకటన విన్నారు. ప్రసార వివరాలు వింటున్నారు.

0: రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:30 వినదగు మాట వినిపించేవారు డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలందించేవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఇక 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 భగవద్గీత పారాయణం. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన ఎం మనోహర్. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం. రేపు ఉదయం 9:30 ఏకచిత్రగానం శీర్షికన రావణుడే రాముడైతే చిత్రం నుండి పాటలు వింటారు. ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు. 12వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు దంపతులు శ్రీమతి సునీత గోడ్బోలే మరియు రామచంద్ర గోడ్బోలే గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం మహిళా సాధికారతకు సన్నాహాలు డాక్టర్ ఎం మాధవి గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ వి వెంకట్రాణి. ఇక రేపు సాయంత్రం 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో వ్యవసాయంలో యంత్రీకరణ ఉపయోగాలు. గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ సీనియర్ టెక్నీషియన్ శ్రీ బి భాస్కర్రావు గారి ప్రసంగం, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. ఇక రేపు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు. 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 8:15 పార్లమెంట్లో ఈ వారం, దిస్ వీక్ ఇన్ పార్లమెంట్, ఢిల్లీ కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. రేపు రాత్రి 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కామాక్షి బృందం వారిచే జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 చిత్రసీమ, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు.

0: మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరెంజ్ చిత్రం కోసం కార్తీక్ పాడిన ఈ పాట

0: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia, movement that inspires.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఒక్కడు చిత్రం కోసం హరిహరన్, శ్రేయా ఘోషాల్, ప్రియా సిస్టర్స్ పాడిన పాట విన్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు

బాలు చిత్రం కోసం కేకే పాడిన పాట విన్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత విందాం. కిల్లర్ చిత్రం కోసం చిత్ర మనో పాడిన ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్ధతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ समाजवादी पार्टी जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
2: डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पेंसेशन और एफआईआर का विड्रॉल और सॉवरेन गारंटी.

0: ಮುಂದೆ ಸರ್ಕಾರ ಪಾಸಿಟಿವ್.
1: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3-4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు వస్తువులు సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్లపాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
2: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की 3rd और 4th लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है. और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है, इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఇయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న అణిచివేత నిర్బంధాలను ఐక్యరాజ్య సమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్య సమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్

0: రెడ్డి 2026 జూలై 26న కోమరువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ బి చంద్రశేఖర్ బృందం వారిచే జానపద గీతాలు వింటారు.

శ్రీ బి చంద్రశేఖర్ బృందం వారి జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ వనముల దేవుడు బృందం వారిచే కోలాటం పాటలు.

శ్రీ వనముల దేవుడు బృందం వారిచే కోలాటం పాటలు విన్నారు. మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ప్రసారం, హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಈನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ಸುಕನ್ಯಾ ಸಮೃದ್ಧಿ ಯೋಜನ ಈ ಪಥಕಂ ಗುರಿಂಚಿ ಯೂನಿಯನ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಡಿಪ್ಯೂಟಿ ಜನರಲ್ ಮ್ಯಾನೇಜರ್ ಶ್ರೀ ಎಂ ಅರುಣ್ ಕುಮಾರ್ ಗಾರಿತೋ ನಿಹಾರಾ ಕಾನೆಟ್ಟಿ ಗಾರಿ ಸಂಭಾಷಣೆ ವಿಂಟಾರು.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్?
2: ప్రతి సంవత్సరం.
1: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది.
2: గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుందా. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ కొన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది

0: మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
1: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్గా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. దానికోసం స్పెషల్గా అప్లికేషన్ ఫామ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
1: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, హీజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
0: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
1: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే వన్ నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
0: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
1: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
0: అంటే 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం?
1: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది.
0: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
1: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో, అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
1: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
1: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే ఆర్బీఐ స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
0: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
1: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
0: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది, పీపీఎఫ్.
1: పీపీఎఫ్ అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
0: ఓకే,
1: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
0: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
1: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
0: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమా అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
1: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులో ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్.

0: పెళ్ళికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజిస్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ ఎలా చేస్తారు.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుందేమో. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ నౌ.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలిపి.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్వీఆర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్, గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

0: ఈరోజు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఈనాటి పార్లమెంట్ సమావేశాల సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు రైల్వే కొండాపురం టీ కోడూరు నుండి రవీంద్ర శర్మ, మురళీధర్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసాచారి, సుబ్బారెడ్డి, నేత్రావతి, అపర్ణ, అనిత, అరుణ, మహతి, లలితమ్మ, సుహాసిని, లక్ష్మీప్రసన్న, హిమబిందు, సంయుక్త, సౌందర్య, మేఘ, మౌక్తిక, రాజమ్మ, సుభద్రమ్మ వీరంతా కోరుకుంటున్నారు లంకేశ్వరుడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. మనో జానకి పాడిన ఈ పాట వీరందరి కోసం.

మీరు విన్న పాట మనసారా చిత్రం కోసం గీతామాధురి పాడిన పాట. ఈ పాటను వినిపించమని రాసిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా రాస్తున్నారు కర్ణ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని.

0: అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో పార్లమెంట్ రివ్యూ ప్రసారం ఢిల్లీకి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్ళారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపైన కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని కిరణ్ రిజిజు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుషోర్ డాన్ సమక్షంలో ఈరోజు బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యమని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో రొమేనియా కంపెనీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. భారత్ రొమేనియా మధ్య ఇంధన భద్రత, హరిత పరివర్తన రంగాలలో సహకారానికి అపారమైన అవకాశముందని రాష్ట్రపతి గుర్తు చేశారు. అదేవిధంగా రసాయన ఎరువుల పరిశ్రమలో రొమేనియాకు ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో కూడా సహకారానికి ఆస్కారముందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: Participation of a large Indian business delegation reflects the growing confidence of Indian industries in the opportunities that Romania offers and their desire to build enduring partnerships with Romanian businesses. India and Romania have enjoyed warm and friendly relations for over 7 decades. Our relationship is based on mutual trust, respect and shared democratic values.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో ఈరోజు సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన

0: డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. రేపు ఆ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని జేపీ నడ్డా తెలిపారు. ఇదిలా ఉండగా నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు, కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. అదేవిధంగా వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నామని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
1: కర్ణాటక ఆర్ ఆంధ్రా కో జోడనే వాలి ఏ లైన్ గుంతకల్ సే బిల్లారి సే హోస్పేట్, హోస్పేట్ సే హుబ్లి ఆర్ హుబ్లి సే ఆగే అంకోలా కి తరఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్స్. దెర్ ఆర్ స్టీల్ ప్లాంట్స్, దెర్ ఆర్ పవర్ ప్లాంట్స్, దెర్ ఆర్ సిమెంట్ ప్లాంట్స్. ఏక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ఏరియా మే హోతీ హై. దట్స్ వై అప్రూవల్ హువా హై గుంతకల్ సే బిల్లారి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఆర్ ఉస్కే ఆగే ఫిర్ హోస్పేట్ సే హుబ్లి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ కా ఆల్రెడీ డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ హై.
0: ఇదిలా ఉండగా 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్, భవ్య రసాయన్ పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో పార్కుకు కేంద్రం 1,000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ను అందిస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసన అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలను సోమవారం వరకు వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు కార్గిల్ యుద్దంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు సభ నివాళి అర్పించింది. ఈ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్, 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణలో సహకరించాలని స్పీకర్ విపక్ష సభ్యులను కోరినప్పటికీ వారు ఆయన సూచనను పాటించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నది సభ్యులందరి ఉమ్మడి అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం కొనసాగుతూ ఉండడంతో వాటి మధ్యనే సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు సభ కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళి అర్పించింది. 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారని చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. అనంతరం చైర్మన్ జీరో అవర్ ను చేపట్టేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష, అధికార పక్షాల నుంచి నిరసనలు కొనసాగుతూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 844, యూజీ సీట్లు 51348 నుండి 139480

0: 49కి, పీజీ సీట్లు 31,185 నుండి 86,360కు పెరిగాయని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్ళారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సినీ గీతం, మావి చిగురు చిత్రం నుండి.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ సేవ నాటిక. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.
1: మీ సేవ నాటిక. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. వినండి మీ సేవ నాటిక.
2: ఏమండి ఏమండోయ్, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
3: బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను సీత.
2: బాగుంది, ఏదైనా చేస్తే డబ్బు వస్తుంది, కానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? బుర్ర వేడెక్కటం తప్ప.
3: అందుకే కదా నిన్ను కాఫీ తీసుకురమ్మన్నది. ఏది తెచ్చావా?
2: బాగానే ఉంది, కాఫీ టీపాయ్ మీద పెట్టి పావు గంట అయింది. ఎంతకు మీరు తాగకపోయేసరికి అక్కర్లేదేమో అనుకుని ఇదిగో ఇంతకు ముందే నేను తాగేశాను.
3: ఓసిని అఘాయిత్యం కూలా, ఇప్పుడు నువ్వు తాగింది నాకు తెచ్చిన కాఫీనా? ఏమిటో ఆలోచనలో పడి కనిపెట్టలేకపోయాను.
2: పోనీలేండి, మరోసారి తెస్తాను, కానీ ఇంతకు ఆలోచించి చించి ఏం కనిపెట్టారు ముందు చెప్పండి.
3: ఎక్కడా బుర్రకేది తట్టందే.
2: అయినా తెలివైన ఆలోచనలు చేయటం మీ వల్లే అవుతుంది, కానీ నన్ను అడగండి నేను చెప్తా.
3: అడగటం ఎందుకు, చెప్పు విని అఘోరిస్తా.
2: తప్పు తప్పు, అఘోరిస్తా అనకూడదు, ఆచరిస్తా అనాలి.
3: ఏదో ఒకట్లే కానివే.
2: ఈ రోజుల్లో తేలిగ్గా డబ్బు సంపాదించాలంటే రెండే రెండు మార్గాలు.
3: ఏమిటో అవి?
2: ఒకటి, మీరు అర్జెంటుగా సినిమాల్లో హీరోగా ట్రై చేయటం. నటన రాకున్నా పర్లేదు.
3: చాలే, హఠాత్తుగా నేను హీరో కావాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉండాలి. నాకు ఓల్డ్ ఫాదర్ తప్ప గాడ్ ఫాదర్ లేడుగా. ఇంపాసిబుల్. నెక్స్ట్
2: రెండు, రాజకీయాల్లో దిగటం. అప్పుడు కాంట్రాక్ట్లు చేసుకోవచ్చు, కుంభకోణాలు చేసుకోవచ్చు.
3: ఇది బాగుంది, ఎంచక్క, పేరుకు పేరు, డబ్బుకు డబ్బు.
2: చూసారా చూసారా, మీరు అలా అడగగానే ఎంత గొప్ప సలహా చెప్పాను.
3: ఏమిటి నువ్వు చెప్పేది గోంగూర? ఇప్పటిదాకా నేను ఆలోచిస్తున్నది రాజకీయాల్లో చేరదామనే, కాకపోతే నువ్వేం చెబుతావు అని చిన్న టెస్ట్ పెట్టా అంతే.
2: చాలేండి, మా ఆడవాళ్ల తెలివితేటల్ని మీ మగజాతి ఏనాడు గుర్తించిందని. అవును, ఏడాది దాకా ఎలక్షన్లే లేకపోతే ఇప్పటి నుంచే మీరు ఏం రాజకీయాలు చేస్తారు?
3: మై డియర్ వైఫ్, ఇంతకు ముందే నేను పెద్ద మాస్టర్ ప్లాన్ ఆలోచించి పెట్టాను.
2: ఏంటది?
3: వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచేందుకు ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తాను.
2: తెలుసు, అది చేస్తాను ఇది చేస్తాను అని వాగ్దానాలు చేస్తారు, గెలిచాక అవన్నీ గాలి కొదిలేస్తారు. అయినా మీ సంగతి నాకు తెలీదు, మన పెళ్ళైనప్పటి నుంచి నగలు చేయిస్తానని, పట్టు చీరలు కొని పెడతానని, అరకులోయ చూపిస్తానని ఎన్ని ఎన్ని వాగ్దానాలు చేశారు, కానీ ఒక్కటి ఒక్కటి నెరవేరిస్తే ఒట్టు.
3: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చెప్పేది పూర్తిగా వినకుండా ఏమిటా తొందర. చూడు, నువ్వు అనుకున్నట్లా నేను వాగ్దానాలు చెయ్యను సీత. ఏం చేయదలుచుకున్నానో ఇప్పుడే చేసి చూపిస్తా.
2: అంటే ఏం చేస్తారు?
3: నువ్వే చూస్తావుగా.
2: మీరు బాగా బద్దకస్తులా, క్యూలో నిలబడితే కేళ్ల నొప్పులా? అయితే మీకు శుభవార్త, మీ అందరి కోసం మేము నేడే ప్రారంభిస్తున్నాం మీ సేవ. మీ సేవ టింగ్ టింగ్ టింగ్. మీ ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు,

0: సెల్ ఫోన్ బిల్లులు మేమే కడతాం, రసీదులు మీ ఇంటికే తెచ్చి పెడతాం. ఇందుకు మీరు మాకు చెల్లించండి కేవలం 1 రూపాయి మాత్రమే. మీ సేవకు విచ్చేయండి, మీ శ్రమను మర్చిపోండి.
1: అబ్బా, మీ బుర్రకి ఎంత మంచి ఐడియా తట్టిందండి.
2: ఆగు, వెనక్కి తిప్పి చదువు.
0: అరే, మీ ఫోటో కూడా వేశారే. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డు కౌన్సిలర్గా నన్నే గెలిపించండి. అందుకు పవిత్రమైన మీ ఓటు నాకే వెయ్యండి. నన్ను మీ సేవ చేసుకునివ్వండి. ఇట్లు మీ రామారావు.
2: ఏం భార్యామణి, ఇప్పటికైనా తెలిసి వచ్చిందా నా తెలివితేటలు ఏ పాటివో?
0: సరే గాని నాకు చిన్న డౌట్ అండి.
2: ఏమిటి?
0: ఇప్పటికే మన ఊర్లో 2 ఈ సేవా సెంటర్లు ఉన్నాయి కదా, వాళ్లకు తెలిస్తే మనం పోటీగా ఈ మీ సేవా పెట్టామని గొడవ చేస్తారేమో.
3: మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారేమోనండి.
2: నీకెప్పుడు దరిద్రపు కొట్టు డౌట్లు తప్ప మంచివి రావా? అయినా అయినా మనం ఎవరిని మోసం చేస్తున్నామే. జనం దగ్గర డబ్బులు వసూలు చేసినా వెళ్ళి ఈ సేవాలోనేగా మనం కట్టి వచ్చేది.
0: అయినా నాకెందుకులేండి, ఏదొచ్చినా అనుభవించేది మీరేగా.
4: ఏమండోయ్ రామారావు గారు,
2: అడుగు అప్పుడే మన ఫస్ట్ కస్టమర్ వచ్చినట్టున్నాడే. రండి సార్, లోపలికి రండి.
4: నమస్తే, నా పేరు కుచేలరావు.
2: అలాగా, చాలా సంతోషం అండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి,
4: కాస్త నా కరెంటు బిల్లు కడతారా?
2: కడతారా ఏమిటండి, భలే వారండి కుచేలరావు గారు. మేము మీ సేవ పెట్టింది మీలాంటి వారి కోసమే. బిల్లు ఇలా ఇవ్వండి.
4: ఇదిగోండి, బిల్లు ఇంటికి తెచ్చిస్తారుగా.
2: తప్పకుండా, ఈ పూటే కడతాం, సాయంత్రం రసీదు తెచ్చిస్తాం. సరేనా?
4: థ్యాంక్స్ అండి, ఇక నేను వస్తాను.
2: ఆగండి సార్, డబ్బులు ఇవ్వండి.
4: డబ్బులా?
2: 499 రూపాయలు ప్లస్ మా ఫీజు రూపాయి, మొత్తం 500.
4: మీరు భలే సరదాగా మాట్లాడతారండి.
2: ఏనా?
4: మరి నేను మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి?
2: బాగుంది, మీ బిల్లుకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? మా జేబులో వేస్తామనుకున్నారా?
4: ఏమో, అది మీకే తెలియాలి. అయినా బిల్లులు కడతామని ఊరంతా పేపర్లు పంచి తీరా మీ దగ్గరకు వస్తే ప్లేటు ఫిరాయిస్తారా? అమ్మో అమ్మో అమ్మో, మిమ్మల్ని చూస్తుంటే జనం దగ్గర డబ్బు దండుకొని జెండా ఎత్తేసేవాళ్ళలాగా కనిపిస్తున్నారే. ఉండండి, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ భాగవతం బట్టబయలు చేస్తాను. మీ గురించి అన్ని పేపర్లలో వేయించి మీ బండారం బయట పెడతాను.
2: ఏమండోయ్, ఆగండి ఆగండి, ఒక్క మాట, మీరు అసలు మా పాంప్లెట్ సరిగ్గా చదివారా?
4: ఆహా, కావాలంటే మీరే మరోసారి చదువుకోండి. ఇదిగోండి, ఇందులో మీరు కరెంటు బిల్లులు, ఇంటి పనులు వగైరా వగైరా మేమే కడతామని వ్రాసి ఉంది, కానీ ఒక్క చోటన్నా మీరు డబ్బులు ఇస్తే మేము కడతామని రాసిందా? చెప్పండి.
2: ఓరి నాయనో, ఇదేం ఫిట్టింగు! ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదురా దేవుడా. ఇప్పుడే నేనేం చెయ్యాలరా దేవుడా?
4: సోకాలు తర్వాత, ముందు బిల్లు కడతారా లేదా?
2: కావాలంటే మీరు చెప్పిన పాయింట్ కూడా చేర్చి ఇంకో పాంప్లెట్ వేస్తాను, కానీ మీరు డబ్బులు ఇవ్వకుండా బిల్లు కట్టడం నా వల్ల కాదండి.
4: అంతేనా?
2: అంతే.
4: బాబు, ఇవి చేతులు కావు, అసలే నెలాఖరు, జేబులో రూపాయి కూడా లేదు. ఎలాగోలా మీరే కడితే జీతం రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను.
2: కుదరదంటే కుదరదండి.
4: సరే, మీ ఇష్టం. ఓ పక్క కౌన్సిలర్గా పోటీ చేయబోతూ 7 ఓట్లు పోగొట్టుకుంటానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? వస్తా.
0: ఏమండో, ఎలాగోలా ఆ బిల్లు మీరే కట్టేయండి, లేకపోతే అనవసరంగా 7 ఓట్లు పోతాయి, తర్వాత ఇస్తానంటున్నాడు కదా.
2: అంతేనంటావా? సరే. ఏమండో కుచేలరావు గారు,

0: చచ్చిపడిపోయిండు కాస్త ఏడి ఏడి మనం ఉంటే ఏంటమ్మా.
1: ఏయ్ ఆగు, ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చేసావు?
0: కాసేపు మీ ఇంట్లో కూకుని టీవీ చూసిపోదామని. మరి నాకపోతే ఏంటా పేసినా, తలుపులు గడేసి ఉంటే కాలింగ్ బెల్ కొట్టేటోండి, తీసున్నాయి కదా అని లోనకు వచ్చి అడుక్కుంటున్నాను. ఏ తప్ప
1: తప్ప తప్పున్నారా, డోర్ మూసుకొని బయటికి నాడు.
0: ఏమోయ్ కాస్త మర్యాదగా మాట్లాడు, నేను రామారావు గారితో

0: పన్నుండి వచ్చానా?
1: నేనే రామారావు.
0: అట్టాగా సన సంతోషమా?
1: చెప్పండి, ఏమిటి పని?
0: ఒక్క క్షణం, ముందు నన్ను ఈ దండ వేయనీయండి. ఏం లేదయ్యవరు, తమరు రేపు ఎలక్షన్లో నిలబడుతున్నారంటగా, అందుకే మీకు దండేసి దండం పెట్టి పోదామని ఇలా వచ్చేసా.
1: ఆహా, నీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అయ్యా.
0: రామారావు గారు, రేపు మా అడుక్కునే వాళ్ళు ఓట్లన్నీ మీకే వేసేస్తాం, మిమ్మల్ని గెలిపించేస్తాం. మరి మీరు మా పనులన్నీ చేసేటలా.
1: తప్పకుండా, మీకోసం, మీ సేవ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి.
0: మీ సేవ అంటే గుర్తొచ్చింది, తమరు నా సెల్ ఫోన్ బిల్లు కట్టాలా?
1: తప్పకుండా. ఆ బిల్లు డబ్బు ఇలా ఇవ్వండి. ఏమిటిది, మొత్తంగా చిల్లర ఇస్తున్నారు?
0: మరి మా దగ్గర ఉండే అయ్యాగా, ఇదిగోండి బిల్లు.
1: చేదా, ఇవి కాస్త లెక్కబెట్టు.
0: అక్కర్లేదండి, మొత్తం 374 రూపాయలు, ఒక పైస కూడా తగ్గదంతే.
1: ఇంకా 25 రూపాయలు తగ్గాయిగా.
0: ఆ డబ్బుతోనే తమరికి దండ కొనుక్కొచ్చాను సార్, అందుకని అవి మీరే వేసుకోవాలా.
1: నేనా?
0: అదేంటి గురు, మీరున్న నేను ఉంచుకోనులేండి, రేపు ఎలక్షన్లో మా వాళ్ళ చేత దొంగోట్లు గుర్తించేతనుగా.
1: ఏం చేస్తాం, గోదాలో దిగాక ఏ పోటైనా భరించాల్సిందే.
0: ఆహా, ఇలాతానండి. ఏమిటో, బిల్లు కట్టడం మర్చిపోకండి, నాకపోతే నా సెల్ ఆగిపోద్ది.
1: అలాగే అలాగే బాబు. సీత, సీత, ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? సీత, సీత, సారీ సీత, చూడలేదు. అయినా లైట్ వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావేమిటి?
2: అయ్యో, నాకంత అదృష్టం కూడానా?
1: అరే ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది?
2: ఇదంతా తమరి ఘనకార్యమే. మీరు ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదుటగా సాయంత్రం లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పీక్కెళ్ళండి.
1: అరే, అందరి బిల్లులు కట్టి చివరికి నా జేబు జిల్లులు పడేసరికి ఇవాళ రేపు అనుకుంటూ చివరికి కట్టడమే మర్చిపోయాను సీత.
2: మర్చిపోతారండి, మర్చిపోతారు. ప్రజాసేవలోకి దిగారుగా, ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయారు, రేపు కట్టుకున్న పెళ్ళాన్ని కూడా మర్చిపోతారు.
1: అబ్బబ్బబ్బబ్బా, అలా సతాయించకపోతే దీపం వెలిగించొచ్చుగా.
2: హగ్గి పెట్టి ఉంటేగా, పక్కింటికి వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి.
1: చీకటిలో కారు, చీకటిలో
3: ఎవర్రా ఇంట్లో?
1: కరెంట్ వస్తే కనిపిస్తాను.
3: అలాగా, నా దగ్గర లైట్ ఉందిలే. ఏరా, నువ్వేనా రామారావు అంటే?
1: నేనే, మీరెవరు?
3: నేనా? నేను ఈ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ని, కనకారావుని, పేరు మోసిన రౌడీని. ఎరా, వచ్చే ఎన్నికల్లో నాకు పోటీగా నువ్వు నిలబడాలనుకుంటున్నావా? నీకెన్ని గుండెలరా?
1: నిలబడితే ఏ?
3: నోర్మై, అవునరా, నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా మడ్రో మానభంగమో చేసావట్రా. మరి నీకెందుకురా రాజకీయాలు? రాజకీయాలు నీలాంటి చదువుకున్న వాళ్ళకి కాదురా, మాలాంటి వాళ్ళకి భగవంతుడి ఇచ్చిన బతుకు తెరుగురా, దానికి నువ్వు అడ్డు రావాలని చూస్తావా? మీ సేవ అంటూ ఈ ఆఫీస్ పెడతావట్రా.
1: పెడితే ఏ, నా ఇష్టం.
3: రే, నాకే ఎదురు చెప్తావా నిన్ను? జాగ్రత్త రే, ఇది శాంపిల్ గా చూపించా, ఇంకోసారి నా కోపం తెప్పించావంటే రేపు ఓటర్ లిస్ట్ లో నీ పేరే ఉండదు. కాబట్టి వస్తా.
2: ఏమైందండి, ఎందుకు మొలుగుతున్నారు? ఇప్పుడు వెళ్తున్నాయని ఎవరు?
1: ఏం చెప్పమంటావు సీత, వాడు ఈ వార్డు కౌన్సిలర్ అట. నేను పోటీగా వస్తున్నానని కోపంతో నా ఒళ్ళంతా కుళ్ళ పొడిచి వెళ్ళాడే.
2: అయ్యయ్యో,
1: చంపేస్తానంటూ బెదిరించాడు కూడా.
2: ఎంత ఘోరం జరిగిపోయింది. అందుకేనండి నేను మొదటి నుంచి మనకు రాజకీయాలు వద్దండి వద్దండి అని చెప్తూనే ఉన్నాను. విన్నారు?
4: మీ సేవ నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంవి నాగప్ప వారిచే క్లారినెట్ వాయిద్యం వింటారు.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంవి నాగప్ప గారి క్లారినెట్ వాయిద్యం ముందుగా వినండి. బంటు రీతి కొలువు, హంసనాదం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి శివదీక్ష. కురంజిరాగం, ఆదితాళం, నారాయణ తీర్థుల వారి కృతి.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎంవి నాగప్ప గారి క్లారినెట్ వాయిద్యం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంవి నాగప్ప వారిచే క్లారినెట్ వాయిద్యం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట

మిస్సమ్మ చిత్రం కోసం పి లీలా ఏఎం రాజా పాడిన పింగళి గీతం విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మల్లీశ్వరి చిత్రం కోసం ఘంటసాల పి భానుమతి పాడిన దేవులపల్లి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం. అది సంగీతం ఘంటసాల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

అలీబాబా 40 దొంగలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన సీనారాయణ రెడ్డి గీతం విన్నారు. సంగీతం ఘంటసాల. తర్వాత విందాం ఏకవీర చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సముద్రాల సీనియర్ రచనకు సంగీతం టీవీ రాజు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజమకుటం చిత్రం కోసం పి లీలా పాడిన దేవులపల్లి గీతం, సంగీతం మాస్టర్ వేణు.

నర్తనశాల చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి లీల పాడిన పాట.

దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన వేటూరి గీతం విన్నారు. సంగీతం ఎస్పి కోదండపాణి. ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా విందాం చిట్టి తమ్ముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం. సంగీతం పెండ్యాలా.